ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ సంవత్సరం 1948 అశ్విన మాసం 10వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శుభోదయం. మంగళధ్వని.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం. బంగారు పువ్వులు పూచే తల్లికి బృందగానం. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం శ్రీ మల్లిక్.

0: match. In wrestling, Nitesh Sivaj won silver in the men's 97-kilogram Greco-Roman category. He lost 0-4 to Japan's Yuri Nakazato in the final, securing India's first silver in Greco-Roman wrestling at the Asian Games since 1962. Vice President C.P. Radhakrishnan has congratulated Indian athletes for their medal-winning performances at the Asian Games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని. ఈరోజు దుర్గా ఆపదుద్ధార స్తోత్రం, శ్రీ రాజరాజేశ్వరి అష్టకం, నాతియా కలం వింటారు. ముందుగా దుర్గా ఆపదుద్ధార స్తోత్రం.

0: నాతియా కలం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమంలో శ్రీ అబూ హజ్రత్ గారి ఖురాన్ సూక్తులు వింటారు.
1: ఎలాంటి సంకల్పంతో చెయ్యాలి అనేది ఈరోజు చెప్పుకోబోతున్నాం. సదకా అంటే దానం చేయడం, మేలు చేయడం, సహాయం చేయడం వంటి భావాలు వస్తాయి. అలానే సదక్ అనే ఒక మాట కూడా ఉంది. సదక్ అంటే సత్యము, నిజము అనే భావాలు వస్తాయి. సదకాలో సదక్ అనే మాట దాగి ఉంటుంది. కాబట్టి సదకాకు సరైన భావం ఏమిటంటే స్వచ్ఛమైన మనస్సుతో కేవలం దేవుని ప్రసన్నత చురుగొనే ఉద్దేశంతో ఇతరులకు చేసే దానాన్ని, సహాయాన్ని, మేలుని సదక అంటారు. ఈ విషయము ఖురాన్లో సూరే దహర్లోని 9వ సూక్తిలో ఇలా చెప్పబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నమా నుతుహిముకుం లివజ్హిల్లాహి మిన్కుం జజాఉం వలా షకూరా. దీని భావం ఏమిటంటే మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాం, అంతేగాని మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని కానీ ధన్యవాదాలు కానీ ఆశించటం లేదు. ఇస్లాంలో స్తోమత గలవారు విధిగా చేసే దానాన్ని జకాత్ అని పిలుస్తారు. ఈ జకాత్ దానాన్ని కూడా ఖురాన్లో ఒక చోట సదకా అని పిలువబడి ఉంటుంది. అదేవిధంగా రమజాను నెలలో ఉపవాసాలు ముగింపు తర్వాత ఈదుల్ ఫితర్ అనే పండుగ జరుపుకుంటారు. ఆ సందర్భంలో పండగ నమాజ్కు వెళ్లే ముందు సదకతుల్ ఫితర్ దానం చెయ్యాలని ఆదేశించబడి ఉంది. ఈ దానాన్ని బీదలకు, అభాగ్యులకు పండుగ నమాజ్కు ముందే చెల్లించాల్సి ఉంటుంది. జకాత్ దానం చేయటం ద్వారా అతడి సంపద పరిశుద్ధమవుతుందని చెప్పబడుతుంది. అదేవిధంగా సదకతుల్ ఫితర్ చెల్లించడం ద్వారా ఉపవాసమున్న వ్యక్తి ఉపవాస సమయంలో తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే అది సదకతుల్ ఫితరాతో వర్ణించబడతాయని, అంటే సదకా చేసే వ్యక్తి తనకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సంకల్పంతోనే సదకా చెల్లించాలని ఈ విషయం వల్ల మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ సల్లం వారు ఇలా వివరించారు. సదకా ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. అది విని ఒక వ్యక్తి సదకా చేయడానికి అతని వద్ద ఏమీ లేకపోతే అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ప్రవక్త వారు అతన్ని ఇలా ఆదేశించారు. ఒకవేళ అతని దగ్గర డబ్బులు లేకపోతే అతడు పనిచేసి డబ్బులు సంపాదించి కొంత తన కోసం ఉంచుకొని కొంత సదకా చెయ్యాలని అన్నారు. ఆ వ్యక్తి మరలా ఇలా ప్రశ్నించాడు. అతడు కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతేనో అని అన్నారు. అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఎవరికైనా సహాయం చెయ్యాలి అంటే తన శ్రమను ఇతరులకు దానం చేసినట్టయితే అది కూడా సదకా కిందే వస్తుంది అని చెప్పారు. అతడు మరలా ఇలా అడిగాడు, అతడు సహాయం చేసే స్థితిలోని కూడా లేకపోతేనో అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఇతరులకు మంచి విషయాలను బోధించాలి, అలా కూడా చేయలేని పక్షంలోనో అని అడిగారు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు అతనితో, తన వల్ల

0: ఎవరికి ఎలాంటి కష్టము నష్టము జరగకుండా జాగ్రత్తగా మసులుకునే వాలి. ఇది కూడా సదకాలో చేసేటట్టే వస్తుంది, సదకాలో ఒక భాగమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ సదకా అనేది దానం అనుకుంటాము, కానీ సదకా అనేది ఒక సహాయము. ఆ సహాయం కూడా ఎవరైతే గ్రహిత ఉంటాడో, తన వల్ల మేలు పొందుతాడో, అతని నుంచి ఏమీ ఆశించకుండా కేవలం దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, దేవునికి దగ్గర అవడం కోసం, దేవుని యొక్క కారుణ్యం పొందడం కోసం చేసేదానినే సదకా అంటారని మనకు చెప్పబడుతుంది. అల్లాహ్ తాలా మనందరికి కూడా సద్బుద్ధితో సదకా చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
1: వీరింతవరకు అబూ హజరత్ గారి ఖురాన్ సూక్తులు విన్నారు. చింతన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: కార్యక్రమంలో రైతు కుటుంబానికి అదనపు ఆదాయం ఆవశ్యకత. శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు.
1: కాలం మారుతా ఉంది. మారే కాలంతో పాటుగా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సరే, దానికి తగ్గట్టుగా మనకు ఆదాయం వస్తుందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మామూలుగా పట్టణాలు నగరాల్లో రకరకాల ఉద్యోగాలు ఉపాధులు ఉంటాయి. సరే, దానికి తగ్గట్టుగా కాస్త ధరలు పెంచుకొని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ గ్రామాల్లో రైతు కుటుంబాలుగా మనం బతికేటప్పుడు మనము ఈ ఖర్చులకు తగ్గట్టుగా సంపాదించగలుగుతున్నామా? అది ముఖ్యంగా మనం గమనిస్తే ఉన్నటువంటి రైతాంగంలో ఎక్కువ శాతం మంది సన్నచిన్నకారు రైతులే. ఉన్నటువంటి ఒక ఎకరా అరెకరా లేకపోతే 2 ఎకరాలు ఈ భూములతోటి పూర్తిగా పంటల మీదే ఆధారపడి పంటలు కనుక పండించారనుకోండి, అంటే ఇతర రకాలైనటువంటి అనుబంధ వృత్తులేమి లేకుండా పంటే పండించి ఆ పంట వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్నో ఆ పప్పులను అమ్ముకొని దాని ద్వారా వచ్చిన లాభంతో జీవితం గడవాలంటే మటుకు కష్టమైపోతుంది కాలంలో. అందుకే ఎప్పుడైనా సరే రైతు కుటుంబాలు పూర్తిగా పంట మీద ఆధారపడే బ్రతకూడదు. పంటతో పాటుగా ఇటు రైతైనా రైతు మహిళ అయినా ఇద్దరు కలిసి కానీ లేకపోతే విడివిడిగా కానీ అనుబంధ వృత్తులో ఇతర వృత్తులో తీరాల్సిందే. ఎందుకు? మనకి పిల్లల చదువులు, ఇప్పుడు పిల్లల్ని చదివించకుండా ఎవరు ఉండటల్లా, చదివించాలి కూడా. దానికి అయ్యేటువంటి ఖర్చు కానీ లేకపోతే ఏదన్నా వైద్య అవసరాలు వస్తే దానికి పెట్టేటువంటి ఖర్చులు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే ఇళ్లలో మన ఆచారాలు ఉంటాయి, ఆచారాలను అమలుపరచడానికి కూడా ఖర్చులు ఉంటాయి మనకి. వేటిని తీసేయలేం మనం. మరి దాని తగ్గట్టుగా ఆదాయాలు రావాలంటే ఈ అదనపు ఆదాయం కోసం మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచించాలి. ముఖ్యంగా మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకొని మనం ఏం చేయొచ్చో ముందు చూసుకుందాం. మనకున్నటువంటి వనరుల్లో భూమి ఒకటి. దానికి నీటి వస్తుందనుకోండి, ఇంకా అదృష్టం. వర్షాధారంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మంచిగా ఉపయోగించుకొని మనం ఎక్కువ ఆదాయాన్ని తెచ్చుకోవచ్చు అనేది ఆలోచించుకోవాలి. ఉదాహరణకి మనకు 2 ఎకరాలు ఉందనుకుందాం. పూర్తిగా వరో లేకపోతే మొక్కజొన్న వేసేసి వదిలేయటం కాదు, కొంత భూమిలో మాత్రమే మనము పంటేసుకుంటాం. మిగతా భాగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచించుకోవాలి. ఉదాహరణకి పాడి పశువుల పోషణ ఎక్కువగా మనం చేస్తాం. మరి పశువులకు కావాల్సినటువంటి పచ్చి మేపుని మనం ఈ భూమి ద్వారా పొందాలి. అలాగే మనకి నీళ్లు తక్కువ ఉన్నాయి, 2 పంటకి సరిపోవు అనుకున్నట్లయితే ఆ పచ్చి గడ్డిని తిరిగి పాతరగడ్డిగా మార్చుకొని తర్వాత పశువులకి దాన్ని మేపుకోవటానికి

0: కనువుగా చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా కాస్త కోస్తో ఆదాయాన్ని తెచ్చిపెట్టేది పాడి పశువుల పోషణ. దీనికి తోడు మనకున్నటువంటి ఈ ఎండు వరి గడ్డిని చాలా వరకు వృధాగా పడేస్తాం, దాన్ని ఉపయోగించుకొని పుట్టగొడుగుల పెంపకం చేసుకోవచ్చు. అలాగే పంటలో వచ్చేటువంటి వ్యర్థాలు అనేటువంటి ఈ పంటలో మిగిలిన భాగాన్ని అంతా కూడా మనము పాడి పశువులకు తయారు చేసుకున్నటువంటి దానాలో భాగం చేసుకోవచ్చు. దాన్ని తత్మా రైతు సోదరులందరికీ కూడా అమ్ముకోవచ్చు. చాలా వరకు చాలామంది మహిళా రైతులు పాడి పశువులు పోషణ చేస్తారు. అలాగే అజుల్లా, మనకి నీళ్లు లేని సమయంలో, బోర్లో నీళ్లు రాని సమయంలో, కాలువలు రాని సమయంలో మనకి పాడి పశువులకు పచ్చిమేపు ఇవ్వడానికి ఒక సులువైన మార్గం అజుల్లా పెంపకం. ఇది మనం చేసుకుని తత్మా రైతు సోదరులకు కూడా అమ్ముకున్నాం అనుకోండి, మంచి మేపుగా పచ్చిమేపుగా పాడి పశువులకు ఉపయోగపడుతుంది, పాలు తగ్గకుండా ఉంటుంది. అలాగే వచ్చినటువంటి పాలని అలానే సరాసరి అమ్మకుండా ఇతర ఉత్పత్తులుగా తయారు చేసుకొని మనము వాటిని అమ్ముకుంటూ వచ్చేటువంటి ధర వేరు. పాలకోవాను లేకపోతే మరి రకరకాల పదార్థాలు మీ అందరికీ తెలుసు, తెలుసుగానే మనం చేయటానికి సందేహిస్తాం. అలాగే పంట ఉత్పత్తులను కూడా సరాసరి ఎప్పుడు అమ్ముకోకూడదు. కందులు, పెసలు, మినుములు బయట కందిపప్పు రూపంలో, పెసరపప్పు రూపంలో ఎంత ధర పెట్టుకుంటాం, మినపగుండ్లు ఎంత ధర పెట్టుకుంటాం, మన దగ్గరికి వచ్చినప్పుడు వ్యాపారస్తులు ఎంత ధర పెట్టుకుంటున్నాడు, ఇది మటుకు మర్చిపోకూడదు. గ్రామాల్లో మనకు మనముగానే వాటిని తయారు చేసుకోవడానికి ఇప్పుడు చిన్న చిన్న మిల్లులు వచ్చాయి, అలా చేసుకుంటే మనకు అదనపు ఆదాయం వస్తుంది. అలాగే కూరగాయలు, కూరగాయలు మనకున్నట్టు తక్కువ పొలంలోనే మనం కొన్ని సెంట్లు వేసుకొని రోజువారీ అమ్ముకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో మంచి ధర ఇస్తున్నారు, ప్రకృతి వ్యవసాయం చేసి అసలు మందులు కొట్టకుండా మంచి కూరగాయలు తీస్తే మామూలుగా ఇచ్చే ధర కన్నా అదనంగా పైసలు వస్తున్నాయి మనకి. ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి. మనం చేసే తప్పు ఏంటంటే మార్గాలు వెతుక్కోకపోవటం, కాస్త సమయాన్ని కేటాయించకపోవటం, దానికి మనం చేస్తే వస్తుందా రాదనేటువంటి అనుమానం పెట్టుకోవటం. ఎలాంటి అనుమానం లేదు. పట్టణాలు నగరాల్లో చేసేటువంటి వీళ్ళంతా కూడా పెద్దగా ఏదో నేర్చుకుని చేసిన వాళ్ళు కాదు. దానికి తోడు ఇప్పుడు ఇంకొక మంచి అవకాశం మనకి. కృషి విజ్ఞాన కేంద్రాల్లో ప్రతి రైతు, రైతు మహిళలకి, యువతకి అనేక రకాల శిక్షణలు, మనం ఏం శిక్షణ కావాలని అడిగితే కొంతమందిని మనం కలుపుకొని పోతే వాళ్ళు చక్కగా నేర్పుతున్నారు. దాన్ని ఉపయోగించుకొని మనం ఆర్థికంగా అదనపు ఆదాయం పొందేలాగా మనం ఇతర రకాలటువంటి వృత్తుల్ని చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాలను మటుకు మనం సద్వినియోగపరచుకోవాలి. మన పిల్లలైనా సరే ఒక పక్క చదువుకుంటూనే ఉండాలి, చదువు మానకూడదు. దాంతోపాటు ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి తల్లిదండ్రులకు సహాయంగా ఏదైనా అదనపు ఆదాయం తెచ్చేటువంటి కార్యక్రమం చేసి పెట్టాలి. ఇలా మనం ఆలోచిస్తే కుటుంబాన్ని చక్కగా మనం పోషణ చేసుకోవచ్చు, ఆరోగ్యవంతమైన ఆహారం తినొచ్చు, స్వచ్ఛమైన ఆహారాన్ని తినొచ్చు. దానికి తోడు మనం 10 మందికి పనిచ్చిన వాళ్ళు అవుతాం, అలాగే అదనపు ఆదాయం పొందిన వాళ్ళు అవుతాం. ఆలోచించండి.
1: రైతు కుటుంబానికి అదనపు ఆదాయం ఆవశ్యకత అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సమాచారం విన్నారు. ఇప్పుడు వాతావరణ వివరాలు. ఉత్తర కోస్తా గోదావరి జిల్లాల రైతులకు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే ఏలూరు జిల్లాల రైతులకు ముఖ్య వాతావరణ సూచన. రాగల 24 గంటల వరకు అంచనా వేసిన వాతావరణ వివరాలలో ఉన్నాయంటే, ఈ జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష హెచ్చరిక గురించి ఆలోచిస్తే ప్రస్తుతానికి ఎటువంటి భారీ వర్ష హెచ్చరికలు లేవు. రాబోయే 2 రోజుల వరకు వాతావరణ సూచన ఏమిటి అంటే, వాతావరణంలో ఎలాంటి గణనీయమైన మార్పులు ఉండే అవకాశం లేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
0: తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
2: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీగా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కాని ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
0: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలి.

0: ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట్ర వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డిఎస్సీ 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులిచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరుభత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी उक्तवान् यत् एकविंशतितम्यां शताब्द्यां भारतं जनहितैः सक्रिय सुशासनयोः सिद्धान्तैः च सह अग्रे गच्छति. सः उक्तवान् यत् देशः परिष्कृत मार्गे द्रुतगत्या अग्रे सरति तथा याः संस्थाः परीक्षाः आयोजयन्ति ताभिरपि देशस्य आवश्यकतानुरूपं परिष्काराः करणीयाः. नवदिल्ल्यां भारतमण्डपम् इत्यत्र संघलोकसेवायोगस्य शताब्दी समारोहं सम्बोधयन् प्रधानमन्त्री बलं प्रदत्तवान् यत् युवजनान् लोकसेवायां प्रवर्तयितुं प्रयत्नः करणीयः. येषां प्रेरणा केवलं प्रशासकीयपदप्राप्तिः न अपि तु जनसेवा भवेत्. राष्ट्रं राष्ट्रपितुः महात्मा गान्धिनः 75th जयन्त्याम् अद्य श्रद्धाञ्जलिं समर्पयति. गान्धीजयन्त्याः अवसरे स्वकीये सन्देशे राष्ट्रपतिः द्रौपदी मुर्मुः उक्तवती यत् विश्वस्य विभिन्नेषु भागेषु प्रवर्तमानानां युद्धानां संघर्षाणां च मध्ये महात्मा गान्धिनः सन्देशः शान्तेः अहिंसायाश्च सन्देशः अद्य पूर्वापेक्षया इतोपि प्रासंगिकः अभवत्. सा महात्मा गान्धिने श्रद्धाञ्जलिं समर्प्य उक्तवती यत् तस्य जीवनम् आदर्शाश्च विश्वे सर्वत्र बहुमानिताः सन्ति. सा विश्वासं व्यक्तवती यत् भारतं 47th विकसित भारतस्य लक्ष्यं प्रति अग्रे गच्छति. नवदिल्ल्यां राजघाट इत्यत्र महात्मा गान्धिनः समाधौ सर्वधर्म प्रार्थना सभा आयोजयिष्यते. गान्धीजयन्त्याः अवसरे अद्य पूर्व प्रधानमन्त्रिणः लालबहादुर शास्त्रिणः 22nd जयन्ती अपि विजयघाट इत्यत्र आयोज्यते. एतद्दृष्ट्वा यातायातारक्षिबलेन राजघाट विजयघाटयोः समीपे यातायात सम्बद्धं परामर्शं प्रसारितमस्ति.
3: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स पटले HAIR न्यूज अलर्ट्स इत्यनुसरन्तु. आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्.
2: फ्लाइट दुबई विमानस्य दुर्घटनायां क्षतिग्रस्तः कैप्टन स्मिथ मछार इत्येषः स्थिरावस्थायां वर्तते तथा तस्य स्वास्थ्यमपि सम्यक् भवति. संयुक्तारबामिराते भारतस्य राजदूतः डॉक्टर दीपक मित्तलः प्रसारभारत्यै प्रदत्ते एकस्मिन् विशेष साक्षात्कारे एतत् संसूचितवान्. डॉक्टर मित्तलेन उक्तं यत् सः संयुक्तारबामिराते कैप्टन मछार इत्यनेन तस्य परिवारेण च सह मिलितवान् तथा तं प्रसन्नचित्तमपि दृष्टवान्. अवसरेऽस्मिन् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः CP राधाकृष्णन् तथा प्रधानमन्त्री नरेन्द्र मोदी च अस्याः बृहद् दुर्घटनायाः निवारणे प्रदर्शितस्य कैप्टन मछार इत्यस्य साहसस्य प्रशंसां कृतवन्तः. भारतर्तु विज्ञान विभागेन अद्य अरुणाचल प्रदेशे प्रबलवृष्टेः पूर्वानुमानं कृतमस्ति. विभागेन उक्तं यत् आगामिषु 48 होरासु पंजाब, हरियाणा, राजस्थान, उत्तरप्रदेश, जम्मू कश्मीर, हिमाचल प्रदेश, उत्तराखण्डानाम् अवशिष्टेषु भागेषु दक्षिण पश्चिम प्रावृशः प्रत्यावर्तनाय अनुकूलाः परिस्थितयः सम्भाव्यन्ते. ऋतुविभागेन अद्य केरलमाहे लक्षद्वीप तमिलनाडु पुडुचेरी कराईकल चेत्येषु प्रदेशेषु गर्जनेन सह

భారతదేశ 2వ శాశ్వత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అంశం వింటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ అంశంలో పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం వింటారు. తర్వాత గాంధీ మార్గం, సమాచారవాణి, పుష్పాంజలి భక్తి గీతాలతో పాటు స్వచ్ఛతా హీ సేవ అంశం కూడా వింటారు. 8 గంటలకు సమాచార సంధ్య, 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ శ్రీ కెఎన్ రామకృష్ణ గారిచే వింటారు. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం, శ్రీమతి సిక్కిల్ మాలా చంద్రశేఖర్ వేణుగాన వింటారు. వయలిన్ శ్రీ ఎంబర్ ఎస్ కన్నన్, మృదంగం శ్రీ పూన్కులం సుబ్రహ్మణ్యం, ఘటం శ్రీ టిడి బాలసుబ్రహ్మణ్యం. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 10:15 పాటల పల్లకి, 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు, 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 1:15 స్వచ్ఛతా హీ సేవ, 1:33 మహిళా వన మహిళల కార్యక్రమం. ఈరోజు శాంతి అహింసే ఆయుధాలుగా అంశంపై గాంధీ జయంతి సందర్భంగా శ్రీమతి డి శ్రీదేవి, శ్రీమతి డివి మానసల సంభాషణ ప్రసారమవుతుంది. 2:30 వాతావరణం, 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీమతి సిక్కిల్మాల చంద్రశేఖర్ వేణుగాన వింటారు. వయలిన్ శ్రీ ఎంబర్ కన్నన్, మృదంగం శ్రీ పూన్కులం సుబ్రహ్మణ్యం, ఘటం శ్రీ టిడి బాల సుబ్రహ్మణ్యం. సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగం, 5:55 జి పద్మగారిచి ఉద్యోగ సమాచారం వింటారు. సమాచారవాణి 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడతాయి. 6:30 సాయం సమీరం వ్యాఖ్యానం ఆధారిత కార్యక్రమం ఉంటుంది. లైవ్ విన్యాసంలో ఈరోజు శ్రీ గొన్నాభత్తుల రవికుమార్ మృదంగం లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. ఆదికాలంలో స్వచ్ఛత హీ సేవ వికాసం జి నందినీదేవిచే అంతర్జాతీయ నాన్ వైలెన్స్ డే సందర్భంగా సమాచారం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు, 7:15 పల్లె సీమలు. ఈరోజు కార్యక్రమాలు మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పు అంశంపై ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గురువారెడ్డి గారి ప్రసంగం, తర్వాత జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం సోమలత గారిచే ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ఉంటుంది. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 విజయవాడ కేంద్రం నుంచి దార్శనిక భారత ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఉంటుంది. 8:15 సినిమా పాటలు, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026-27 ఎడిషన్ డైలీ అప్డేట్స్ వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రియ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बना जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సీదు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. ఓకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904లో అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో, అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు.

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్ సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట. ఈరోజు గాంధీ జయంతి. గాంధీజీ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. సత్యం అహింస ఆయుధాలుగా భారత్ను బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ వాయువుల వైపు నడిపించిన గొప్ప మహానాయకుడు ఆయన. ఆఫ్రికాలో జాతి వివక్షతపై జరిపిన పోరాటం ఆయన జీవితంలో కీలక మలుపు తిప్పింది. అక్కడి నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఇలాంటి ఉద్యమాలతో దేశ ప్రజలందరినీ ఏకం చేశారాయన. హింస లేని పోరాటం ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మన జాతిపిత 1948 జనవరి 30వ తేదీన తుపాకీ గుళ్లకు బలవుతూ అమరులయ్యారు. సత్యం అహింసలను మన జీవితంలో పాటించడమే ఆయన మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు.

గాంధీ పుట్టిన దేశం సినిమా కోసం పి సుశీల్ పాడిన పాట విన్నారు. ఈరోజు నేటి మాటలో మరొక ముఖ్యమైన అంశం ఉంది. భారతదేశ రెండో ప్రధాని నిరాడంబరతకు నిలువెత్తు రూపం లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. ఆయన 1904 అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్లో జన్మించారు. చిన్నతనం నుంచి కూడా గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక హోంశాఖ, రైల్వే శాఖల మంత్రిగా విశేషమైన సేవలను అందించారు ఆయన. అప్పుడు ఒకసారి రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. 1965లో భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశాన్ని ధైర్యంగా నడిపిస్తూ జై జవాన్ జై కిసాన్ అనే శక్తివంతమైన నినాదాన్ని ఇచ్చారు ఆయన. ఆహార కొరతను నివారించడం కోసం పసిపాప నుండి ముదుసలి వరకు ప్రతి ఒక్కరిని వారంలో ఒకరోజు ఉపవాసం ఉండేలా స్ఫూర్తినిచ్చారు ఆయన. 1966 జనవరి 11వ తేదీన ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆయన చూపించిన దేశభక్తి, నిజాయితీ అందరికీ ఎప్పుడూ ఆదర్శమే. ఇప్పుడు బడిపంతులు సినిమా కోసం ఘంటసాల పడిన ఓ పాట వింటారు.

0: ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇప్పుడు పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం, భద్రం ఈ అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం వింటారు ఇప్పుడు.
1: అది ఒక అర్ధరాత్రి, బయట భారీ వర్షం, కిటికీ అద్దాల మీద వర్షపు చినుక్కులు పడుతున్నట్లు శబ్దం, చుట్టూ నిశ్శబ్దం. అంతలో నా ఫోను మోగింది. ఏంటి, నా డ్రైవర్ రాము, ఈ సమయంలో అతను నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏదైనా ప్రమాదమా? ఏదైనా జరిగిందా? నేను వెంటనే ఫోన్ ఎత్తాను. రాము, ఏమైంది? అవతల కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత వణుకుతున్న గొంతుతో అతను, సార్ అన్నాడు. అతని గొంతులో భయం నాకు స్పష్టంగా వినిపిస్తుంది. మా అమ్మాయి లక్ష్మిని ఆసుపత్రిలో చేర్చాం సార్. ఒక్క క్షణం నాకేమీ అర్థం కాల. లక్ష్మిక, ఏమైంది? మొన్నే కదా పెళ్ళయింది. ఆమెకేనండి, తీవ్రమైన వాంతులు, విరోచనాలు, డిహైడ్రేషను. కానీ అది కేవలం ఒక లక్ష్య సమస్య కాదు. ఆమెతో పాటు ఆ పెళ్ళికి వచ్చిన అనేక మంది ఒక్కరొక్కరుగా ఆసుపత్రికి వస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, డజన్ల మంది. ఆ క్షణంలో నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఇది ఎలా జరిగింది? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ నేను 3 రోజులు వెనక్కి గతంలోకి వెళ్ళాను. ఎందుకంటే ఈ ఫోన్ కాల్ 3 రోజుల ముందే నేను వారి పెళ్లిలో ఉన్నాను. అదే రాము కూతురు లక్ష్మి పెళ్ళి. పెళ్లి చాలా సందడిగా జరిగింది. రంగురంగుల అలంకరణలు, పెద్ద శబ్దంతో సంగీతం, 100ల మంది అతిథులు, పిల్లల కేరింతలు, చుట్టూ ఆనందమే. కానీ ఒక వైద్యుడిగా నా కళ్ళకు ఆనందం మధ్యలో ఒక ప్రమాదం కనిపించింది. పిల్లలు మట్టి చేతులతో స్వీట్స్ తింటున్నారు. భోజనం వడ్డిస్తున్న కొంతమంది కొద్దిసేపటి క్రితమే

టెంట్లు ఏర్పాటు చేసి కాలువలు శుభ్రం చేసి చేతులు కడుక్కోలేదు. వందలాది మంది భోజనం చేస్తున్నారు కానీ చేతులు కడుక్కోవడానికి సరైన ఏర్పాటే లేదు. నేను రాముతో అన్నాను, రాము హ్యాండ్ వాష్ కోసం సబ్బు నీళ్లు పెట్టించు. ఆ మాటలకు అక్కడ ఉన్నవాళ్ళు నవ్వారు. డాక్టర్ సాబ్, ఇది పెళ్ళి, ఆసుపత్రి కాదు. రాము కూడా నవ్వుతూ అన్నాడు, ఏమి కాదు సార్, పర్వాలేదు. నేను కూడా విషయాన్ని అక్కడితోనే వదిలేశాను, ఎందుకంటే అది రాము జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు, ఆనందాన్ని చెడగొట్టాలని అనిపించలేదు నాకు. నేను ఆ రోజు చూసి వదిలేసిన ఆ చిన్న విషయం 3 రోజుల తర్వాత వందలాది మంది జీవితాల ప్రాణ సంకటం కాబోతుందని అప్పట్లో నేను ఊహించలేదు. ఆ సంఘటన నా మనసును కలచివేసింది. నేను ఫోన్ పెట్టిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళాను. లక్ష్మి మంచంపై ఉంది, రాము పక్కనే కూర్చున్నాడు, అతని కళ్ళల్లో నీళ్లు. అక్కడ లక్ష్మిని చూస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ఆ పెళ్లి దృశ్యమే తిరుగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చే రోగులను చూశాను, అందరూ ఆ పెళ్లికి వచ్చిన వాళ్లే, అవే లక్షణాలు, అదే సమయం, ఒక కుటుంబం, మరో కుటుంబం, ఆ పొరుగు కుటుంబం. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇది సాధారణ ఇన్ఫెక్షన్ కాదు, ఏదో ఆ పెళ్లి నుంచి అందరికీ చేరింది. నేను కారణం వెతకడం ప్రారంభించాను. మొదట ఆహారాన్ని అనుమానించాను, తర్వాత నీటిని, కానీ చివరికి నిజం నా ముందుకు వచ్చింది. కలుషితమైన ఆహారం కాదు, కలుషితమైన నీరు కాదు, కలుషితమైన చేతులు. అవును, చేతులే. ఒక వ్యక్తి చేతులపై ఉన్న సూక్ష్మక్రిములు వడ్డించే పాత్రలకు చేరాయి. అక్కడి నుంచి ఆహారానికి, ఆహారం నుంచి వందలాది మందికి వ్యాపించాయి. ఆ క్షణాల్లో ఒక వైద్యుడిగా నాకు తెలిసిన విషయం ఒక మనిషిగా నన్ను బాధించింది, ఎందుకంటే నేను ఆ ప్రమాదాన్ని ముందే చూశాను, హెచ్చరించాను, కానీ నేను ఆపలేదు. కొన్ని వారాల తర్వాత మరో సంఘటన జరిగింది. నా ఇంట్లో పనిచేసే సరస్వతి అనే మహిళ, ఆమె 8 ఏళ్ల కొడుకు శరత్ తీవ్రమైన పేగు ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాడు. అతను బతికాడు, కానీ ఆ కుటుంబం దగ్గర ఉన్న డబ్బంతా ఆసుపత్రి ఖర్చులకే హారతి కర్పూరంలో కరిగిపోయింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బాత్రూంలో సబ్బు వెలాడుతుంది, కానీ భోజనం ముందు చేతులు కడుక్కోవడం లేదు. అప్పుడు నాకు విషయం అర్థమైంది, సమస్య చేతుల పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం. ఆ రోజున ఒక ఆలోచన వచ్చింది, ఇంకెంతమంది ఇలాంటి రోగాలతో చికిత్స చేయాలి, ఎందుకు ముందుగుండానే మనం వాళ్ళని కాపాడకూడదు. అక్కడే నా మార్గం మారింది. రోగికి చికిత్స చేయడం నుంచి రోగం రాకుండా చూడడం వైపు నా ప్రయాణం మొదలైంది. ఆ 2 సంఘటనలు నా జీవితాన్ని మార్చేశాయి. అలా నా చేతుల పరిశుభ్రత ఉద్యమం ప్రారంభమైంది. ఇంతలో గౌరవనీయులైన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2014 అక్టోబర్ స్వచ్ఛ భారత్ అభియాన్ను దేశవ్యాప్తంగా ఆరంభించారు. ఇది ఒక చారిత్రాత్మక నిత్య కార్యక్రమంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అపరిశుభ్ర పరిసరాలు, అనేక మంది ఇళ్ల చుట్టూ చెత్త చెదారం కుప్పలుగా చూడడం జరిగింది. దాని విషయమై తగు రీతిలో అవగాహన కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాము. చెత్త నిర్వహణలో కూడా ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. తడి చెత్త, పొడి చెత్త, గాజు ముక్కలు, పదునైన వస్తువులు, బ్యాటరీలు, వైద్య వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు మొత్తం కలిపి ఒకే సంచిలో వేయడం వల్ల చెత్త సేకరించే కార్మికులకు ప్రమాదం కలగవచ్చు. కనుక ఆదిలోనే అన్ని పదార్థాలను ఇంటి చెత్తతో కలుపకుండా వేరువేరు సంచుల్లో సేకరించాలి. ఈ పని ఇంటి వద్దే జరగాలి. అంటే తడి చెత్త ఒకటి, పొడి చెత్త మరొకటి, ఈ వ్యర్థాలు వేరుగా, రీసైక్లింగ్ చేసే పదార్థాలు మరో ప్రక్క, ప్రమాదకరమైనటువంటి పదార్థాలు సంబంధిత సంచుల్లోనూ. అలా చేస్తే చెత్త సేకరణ వ్యవస్థ మరింత సులభంగా, సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయడానికి వీలవుతుంది. ఆధునిక జీవితంలో ఇళ్లల్లో పెరుగుతున్న ఈ వ్యర్థాలు, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది, పర్యావరణానికి హాని చేస్తుంది. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు, కంప్యూటర్లు, కీబోర్డులు, టెలివిజన్లు, రిమోట్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, ప్రింటర్లు, ఇవన్నీ ఒక దశలో పనిచేయడం మానేస్తాయి. చాలామంది వీటిని సాధారణ చెత్తతో పాటు పడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ వ్యర్థాల్లో అనేక హానికరమైనటువంటి పదార్థాలు, లోహాలు, రసాయనాలు ఉంటాయి.

వీటిని సాధారణ చర్చతో కలపడం వల్ల పర్యావరణానికి తీరని ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఈ వ్యర్థాలు ప్రత్యేకంగా సేకరించి రీసైక్లింగ్ వ్యవస్థకు అప్పగించాలి. అవసరం లేనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనకూడదు. సాధ్యమైనంత వరకు వాటి ఉపయోగాన్ని తగ్గించుకోవాలి. సరైన రీసైక్లింగ్ వ్యవస్థకు అప్పగించడం, తద్వారా మనం మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు, భవిష్యత్ తరాలకి ఇది శ్రీరామరక్షగా ఉపయోగపడుతుంది. ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమ నిర్వహణ ప్రయాణంలో నేను కొంతమంది స్వచ్ఛంద సేవకుల్ని నా వెంట పెట్టుకుని 6 నెలల పాటు అనేక గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలలు, మురికి వార్డులు తిరిగాను. వేలాది మందిని కలిశాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, నిర్మాణ ప్రాంతాలకు, కార్మికుల క్యాంపులకు వెళ్ళాము. అక్కడ నేను చూసిన దృశ్యాలు నన్ను కుదిపేశాయి. సిమెంటు దుమ్ముతో నిండిన చేతులతో కార్మికులు భోజనం చేస్తున్నారు. చెత్త కుప్పల దగ్గర ఆడుకున్న పిల్లలు అదే చేతులతో తినుబండారాలు తింటున్నారు. వ్యర్థాలను, పశువులను తాకిన చేతులతోనే అవి కడుక్కోకుండా మహిళలు వంట చేస్తున్నారు. ఒకరోజు ఓ కార్మికుడిని చూశాను. అతని చేతులన్నీ ఇంజను గ్రిజ్తో నిండి ఉన్నాయి. అతను అదే చేతులతో భోజనం చేస్తున్నాడు. నేను ఆయనకి సంబంధించాను. అతను నవ్వుతూ అన్నాడు, "డాక్టర్ సాబ్, ఆకలి సూక్ష్మక్రిముల కంటే వేగంగా చంపుతుంది." ఆ మాట నా మనసుకు గట్టిగా తగిలింది. అతనికి ఆకలి కనిపిస్తుంది, సూక్ష్మక్రిములు కనిపించడం లేదు. మనిషి కనిపించే ప్రమాదాన్ని భయపడతాడు, కనిపించని ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. చాలామంది చేతులు ఉత్తనీరుతో కడుక్కుంటారు. చేతులు ఉత్తనీరుతో కడుక్కుంటే ప్రయోజనం ఏమీ లేదు. సబ్బుతో కానీ, లిక్విడ్ సోపుతో కానీ కనీసం 20 లేక 40 సెకండ్లు అల్పాహారం తీసుకునే ముందు, భోజనం చేసే ముందు, టాయిలెట్ వాడి వచ్చిన తర్వాత తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. నీరు లేదనుకోండి, శానిటైజర్ వాడాలి. పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. అపరిశుభ్రంగా ఉన్న చేతుల ద్వారా నీల విరోచనాలు, వాంతులు, బంక విరోచనాలు, అమీబియాసిస్, కళ్ళకలక, ఊపిరితిత్తుల్లో వచ్చే నుమోనియా వ్యాధి, చేతులకు, శరీర ఇతర భాగాలకు వ్యాపించే చర్మవ్యాధులు, తామర, గజ్జి వగేరా, మెదడు పొరల్లో వాపు వచ్చి, ఫిట్స్ వచ్చి, మెనంజైటిస్ అనే వ్యాధి, బ్రెయిన్ ఫీవరు, పచ్చకామెర్లు, టైఫాయిడు, అతి సాధారణమైనటువంటి దగ్గు జలుబు నుండి అతి ప్రమాదకరమైన కరోనా, స్వైన్ ఫ్లూ వరకు అతి సులభంగా వ్యాపిస్తాయి. 20 సెకండ్లు చేతులు పరిశుభ్రంతో ఇన్ని వ్యాధుల్ని అరికట్టవచ్చు. అవును, ఇది నిజం. శాస్త్రీయంగా రుజువు చేయబడింది. తద్వారా ఎన్నో పరిగంటల్ని ఆదా చేయవచ్చు. అందువల్ల ఓ ఇంటి ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా అభివృద్ధి అవుతుంది. కోవిడ్ మనకు ఎంతో నేర్పింది. కానీ కోవిడ్ భయం తగ్గిపోయిన తర్వాత చాలా చోట్ల పరిశుభ్రత అలవాట్లు కూడా మళ్ళీ మాయమయ్యాయి. మా అధ్యయనం ప్రకారం నాకు విషయం అర్థమైంది. సరైన చేతుల పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక జబ్బుల్ని ముందుగా నివారించుకోవచ్చు. నేను ఆ నివేదికని ప్రభుత్వ అధికారుల ముందు పెట్టాను. ఒక అధికారి నిన్ను చూసి నవ్వుతూ, "దేశంలో ఎన్నో పెద్ద సమస్యలు ఉంటే మీరు సబ్బు గురించి మాట్లాడుతున్నారా?" నేను అతని వైపు చూస్తూ ఒక మాట చెప్పాను, "నివారించగలిగే ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రి మంచం ఆక్రమించే ప్రతి రోగి మన దేశానికి పెద్ద సమస్య." ఆ గదిలో నిశ్శబ్దం నెలకొంది. నా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. టెలివిజన్ చర్చల్లో నన్ను ఎగతాళి చేశారు. పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అన్నారు. కానీ అవేమీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఆ కాల రాత్రి ఫోన్ కాల్ గుర్తుంది, నాకు లక్ష్మి గుర్తుంది, నీల విరుచులతో చనిపోయిన రవి గుర్తున్నాడు. అందుకే నేను ఉద్యమాన్ని కొనసాగించాను. నా దగ్గర పెద్ద యంత్రాలు ఏమీ లేవు, పెద్ద బడ్జెట్ లేదు. ఒక బకెట్ నీళ్లు, 3 వాలంటీర్లు, 1 సాధారణ సబ్బు, అంతే. అవే నా ఆయుధాలు. వీధి నాటకాలు వేశాం, పాటలు రూపొందించాం, పిల్లలకు నేర్పించాం. చేతులు కడుక్కోవడం ఎలా, ఎప్పుడు కడుక్కోవాలి, ఎందుకు కడుక్కోవాలి అని చెప్పాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి సహకారంతో స్వర్ణ భారతి ఏసీ ఆడిటోరియంలో వేలాది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెమినారు నిర్వహించాం. వారింటికి వెళ్ళి వారి వారి తల్లిదండ్రుల్ని చైతన్యపరచారు. ఆ రోజుల్లో మీరా అని ఒక విద్యార్థిని నా వెంట నిలబడింది. ఆమె ప్రతిరోజు బస్తీలో నడుస్తూ ఒకే నినాదం చేసేది, "పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు." మొదట కొంతమంది పిల్లలు ఆమె వెంట నడిచారు, తర్వాత డజన్లు, ఆ తర్వాత 100,
అప్పుడు నాకు అర్థమైంది.

0: ఒక ఉద్యమం ఎప్పుడూ పెద్ద సభతో మొదలవలసిన పని లేదు. కొన్నిసార్లు ఒక చిన్నారి గొంతుతో మొదలు కావచ్చు. ఒకరోజు నేను న్యూఢిల్లీలో మురికివాడల్లో పెద్ద సభలో స్వచ్ఛతా కార్యక్రమంపై మాట్లాడాను. దేశం మొత్తం చూసింది. మన దేశం వ్యాధుల చికిత్స కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది, కానీ రవి చనిపోవడం వైద్యం విఫలమై కాదు, అవగాహన విఫలమై. నేను ఈ దేశాన్ని ప్రశ్న అడుగుతున్నాను. పరిశుభ్రత లోపాన్ని జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా గుర్తించడానికి మనలో ఇంకా ఎందరి ప్రాణాలు పోవాలి? కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత ఒక్కొక్కరుగా సభ్యులు లేచారు. చప్పట్లు మొదలయ్యాయి. మొదట కొద్దిగా, తర్వాత గట్టిగా, చివరికి ఆ సభ మొత్తం మార్మోగిపోయింది. కొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా చేతులు కడుక్కునే కేంద్రాలు ఏర్పడ్డాయి. పాఠశాలల్లో భోజనం ముందు చేతులు కడుక్కోవడం తప్పనిసరి అయింది. సబ్బు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగమైంది. నా ఉద్యమం గ్రామాల నుంచి మారుమూల ప్రాంతాలకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సాగుతూనే ఉంది. నా కృషిని స్విట్జర్లాండ్ జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం గుర్తించి నాకు ప్రశంసాపత్రాన్ని బహుకరించింది. కానీ ఆ పెళ్లి సంఘటన ఎప్పటికీ గుర్తుంటుంది. ఓ చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద మూల్యం చెల్లించగలదో. అందుకే నేను చెబుతాను, ఒక దేశం చేతులు పరిశుభ్రత విలువ తెలుసుకోవడానికి మరో మహమ్మారి రావడం కోసం ఎదురు చూడకూడదు. ఈ పాఠాన్ని ఒక పెళ్లి నుంచి నేర్చుకున్నాను నేను. నా దేశం మాత్రం ఈ పాఠాన్ని అంత్యక్రియల నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. నా అనుభవాల్ని మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, మహాకవి గురజాడ గారు అన్నారు, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్. అందుకే ప్రతి పౌరుడు బాధ్యతగా స్వచ్ఛ భారత ఉద్యమంలో స్వచ్ఛత పక్షోత్సవాలలో పాల్గొని తమవంతు సహకారాన్ని అందించి దేశ గౌరవాన్ని పెంచుతారని ఆశిస్తూ, శుభ్రమైన చేతులు, ఆరోగ్యకరమైన కుటుంబాలు, ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యమైన దేశం, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి అమృత ధారలు.
1: పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం, ఈ అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటుకొప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం విన్నారు. ఇప్పుడు గాంధీ మార్గం. పూజ్య బాపూజీ సత్యవాక్ పరిపాలన పట్ల ఎంతో దృష్టి సారించేవారు. సత్యం సంధత బాపూజీకి స్వయం సిద్ధమైన స్వభావం. అయితే ఎన్ని కష్టాలకు లోనైనా సత్యవాక్ పరిపాలన అనే భావం చిన్నతనంలోనే తన అనుభవం వల్ల ఆయనకు కలిగింది. అది ఆయన మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన చిన్నతనంలో ఒక పర్యాటక నాటక బృందం వారి ఊరు వచ్చి హరిశ్చంద్ర నాటకం వేశారు. గాంధీజీ ఆ నాటకాన్ని చూశారు. సత్యవాక్ పరిపాలన కోసం హరిశ్చంద్రుడు చెప్పరాని బాధలకు గురి అవ్వడం, రాజ్యాన్ని పోగొట్టుకోవడం, భార్యని కొడుకుని బానిసలుగా అమ్మవలసి రావడం, కొడుకు పాము కరిచి చనిపోవడం, హరిశ్చంద్రుడు కాటి కాపరిగా తలారిగా పనిచేయాల్సిన పరిస్థితి రావడం, ఈ బాధలన్నీ చాలవు అన్నట్లుగా కొడుకు మరణానికి శోకిస్తున్న తన భార్యను తానే శిరఛేదనం చేయాల్సి రావడం, దానికి కూడా హరిశ్చంద్రుడు వినతీయలేదు. ఆయన తన గండ్రగొడ్డలిని భార్య కంఠంపై మోపబోతూ ఉండగా అతని సత్యసంసత పరిరక్షించడానికి, పరీక్షించడానికి అన్ని కష్టాలకి గురి చేసిన విశ్వామిత్ర మహర్షి అతనిని మెచ్చుకొని అతడు సత్యసంతుడు అని ఆమోదించాడు. హరిశ్చంద్రుని కష్టాలన్నీ తీరిపోయి తిరిగి మహారాజయ్యాడు. చివరకు సత్యమే విజయం సాధించింది. సత్యం కోసం హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు, అతడు చూపించిన ప్రదర్శించిన ధైర్య సాహసాలు గాంధీ హృదయంలో హత్తుకుపోయాయి. ఆ నాటకం అతన్ని ఎంతో చింతాక్రాంతుని చేసింది.

మహాత్మా గాంధీజీ మనసులో ప్రజలందరూ హరిశ్చంద్రునిల, ఎందుకు సత్యసంధులు కాకూడదు? ఈ ప్రశ్న పదే పదే ఆయనలో ఉత్పన్నమవుతూ ఉండేది. సత్యాన్ని అనుసరించి హరిశ్చంద్రునిలా, దానికోసం ప్రజలు ఎందుకు కష్టపడకూడదు? ఈ ఆశయం గాంధీజీని ఆవహించింది. హరిశ్చంద్రుడు చారిత్రాత్మకమైన వ్యక్తి కావచ్చు, కాకపోవచ్చు, కానీ సత్యాన్వేషణకు ఆ కథ అద్భుతంగా ఆదర్శవంతంగా ఉంది అని బాపూజీ భావించారు. బాపు తన జీవితంలో సత్యానికి ఎన్నో ఇక్కట్లను నిర్భయంగా ఎదుర్కొన్నారు. నాకు సత్యం కన్నా భిన్నమైన భగవంతుడు వేరెవరూ లేరు, దేవుడే సత్యం, సత్యం కన్నా భిన్నమైన క్రమశిక్షణ ఏదీ నాకు లేదు అని చెబుతూ ఉండేవారు పూజ్య బాపూజీ. బాపు నిర్విరామంగా సత్యాన్ని ఆరాధించినందుకు ఎన్నో కష్టాలకు గురయ్యారు కూడా, ఎంతో మానసిక వ్యధను కూడా పొందారు, రాజకీయ శిక్షకులకు పాత్రులయ్యారు కూడా, బాధలు పడ్డారు, వ్యక్తి స్వాతంత్ర్యం పదే పదే కోల్పోయారు ఆయన. అయినా తన సత్యాన్వేషణ మానలేదు బాపూజీ. చివరకు సత్యం జయిస్తుంది అన్న అమోఘమైన విశ్వాసమే ఆయనను అన్ని బాధలకు గురి చేసింది అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఆయన ఆదర్శమే, ఆయన సత్యసంధతే, మన దేశం సత్యమేవ జయతే అన్న ఆదర్శం ఆమోదించడానికి మార్గదర్శమైంది కూడా.

ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ. పరిశుభ్రత అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది దేశానికి మనం చేసే అత్యున్నతమైన సేవ. మహాత్మా గాంధీ కన్నా పరిశుభ్రమైన భారత్ కల నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హీ సేవ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ రోజుల్లో చెత్తను ఓడ్చడం మాత్రమే కాదు, స్వచ్ఛత అనిపించుకోదు. మన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము, తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం, వీధులతో పాటు మన డీజిల్ పర్యావరణ పరిసరాలకు శుభ్రంగా ఉంచుకోవడం నిజమైన స్వచ్ఛ సేవ. పరిశుభ్రత మన ఇంటి గుమ్మం నుంచే ప్రారంభమవుతుంది అని అందరూ గుర్తించాలి అనేది ఇందులో ఉన్న ప్రథమ అంశం. ప్రతి ఒక్కరం రోజుకు 10 నిమిషాలు మన పరిసరాల పరిశుభ్రతకు కేటాయిద్దాం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ

వేయకుండా భావి తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, భారతాన్ని బహుమతిగా ఇద్దాం. స్వచ్ఛ భారత్, సుందర భారత్ సాకారంలో ప్రతి ఒక్కరూ మనందరం భాగస్వాములమవుదాం. స్వచ్ఛత హీ సేవ గురించి విన్నారు. ఇప్పుడు పుష్పాంజలి, భక్తిగీతాలు.

దేవుళ్ళు సినిమా కోసం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. వినబోయే పాట నర్తనశాల, ఈ సినిమా కోసం పి సుశీల్ పాడింది.

0: పుష్పాంజలి భక్తిగీతాలు విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఆ తర్వాత మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. తర్వాత విజయనగరం జిల్లా సమాచార లేఖ శ్రీ కెఎన్ రామకృష్ణ గారిచే ప్రసారమవుతుంది కొద్ది క్షణాల్లో.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముఖేష్ కుమార్.

0: ధ్యేయంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం సమావేశాలు, ఫోటోలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవిక మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు జీరో డ్రగ్స్ లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కక్షిదారుల సమయం, నగదు వృధా కాకుండా కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఏకైక మార్గమని పార్వతీపురం మన్యన్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. పార్వతీపురం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 368 కేసులను ఇరు పార్టీల సమ్మతితో పరిష్కరించినట్లు చెప్పారు. 2029 నాటికి పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత ప్రణాళికాబద్దమైన సమగ్ర మౌలిక వసతులతో కూడిన జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన ఆర్థిక ప్రగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్ద సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు గ్రామ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని మన్యం కళావేదికలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడికోసం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. దాతలు ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే దిశగా బడికోసం కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. జాతీయ పోషణ మహోత్సవాల్లో భాగంగా పార్వతీపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చూడాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, క్రమశిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సవర గిరిజన కళలకు కొత్త జీవం, నూతన డిజైన్లతో రూపుదిద్దిన చీరలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశం అనంతరం సవర కళతో రూపుదిద్దుకున్న చీరలను, కోటలను ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుణకర్లతో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈరోజు శ్రీమతి సిక్కిల్ మాలా చంద్రశేఖర్ గారి వేణుగానం వింటారు. శ్రీ ఎంబర్ ఎస్ కన్నన్ వయలిన్, శ్రీ పూన్కూలం సుబ్రహ్మణ్యం మృదంగం, శ్రీ టిడి బాలసుబ్రహ్మణ్యం ఘటం. కార్యక్రమంలో ముందుగా సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, హరికేతనల్లూర్ ముత్తయ్య భాగవతార్ కీర్తన.

ఇప్పుడు భోగేంద్ర శయనం కుంతలవరాలి రాగం ఖండచాపతాళం స్వాతి తిరునాళ్ కీర్తన.

ఇప్పుడు నటంజన ఫలని, నల్లికాంతరాగం, ఆదితాళం, తంజావూరు శంకర అయ్యర్ కీర్తన.

కార్యక్రమంలో చివరిగా దీనచరణ్య కర్మరంజని రాగం ఆదితాళం నీలరామమూర్తి గారి కీర్తన.

0: మీరింతవరకు శ్రీమతి సిక్కిల్మాలా చంద్రశేఖర్ గారి వేణుగానం విన్నారు. శ్రీ ఎంబర్ఎస్ కన్నన్ వైలిన్, శ్రీ పూన్కులం సుబ్రహ్మణ్యన్ గారి మృదంగం, శ్రీ టిడి బాలసుబ్రహ్మణ్యం గారి ఘటం. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు 2727244 లేదు అంటే 2727288 ఈ రెండు నంబర్లో ఏదైనా ఒక నంబర్కి డయల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను కోరి వినొచ్చు. కార్యక్రమంలో ముందుగా ఏ శ్రోత ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో హలో హలో హలో హలో పాటల పల్లకి శ్రోత ఫోన్ లిఫ్ట్ చేశారు కానీ ఎందుకు మాట్లాడడం లేదు. సరే, మనం ఒక పాట విందాం. పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలో నుంచి.

0: హలో
1: ప్రతి
0: పాటలు పలికి.
1: చోట
0: హలో
1: మిలాగా.
0: హలో హలో,
1: హలో సార్, శుభోదయం సార్.
0: నమస్కారం సార్. చెప్పండి, ఏ సినిమాలో పాటు వింటారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, అమెరికా అమ్మాయి మూవీ నుంచి పాడనా తెలుగు పాటను సాంగ్ వినిపించండి సార్.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: థ్యాంక్ యూ సార్, మీరు అడిగిన పాట వినిపిస్తున్నాము, వినండి.

0: హలో పాటలు పల్లకి. హలో హలో
1: హలో,
0: హలో, పాటలు పల్లకి కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఉమా, ఏటికొప్పటి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమాలో నుంచి పాట విందాం అనుకుంటున్నారు ఉమా గారు?
1: బంగారు బొమ్మ సినిమా నుంచి నేనీ ధరణి నువ్వా ధరణి అన్న సాంగ్ కావాలి సార్.
0: మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి. థ్యాంక్
1: ఓకే
0: యూ.
1: సార్, నమస్తే.

0: హలో పాటల పల్లకి.
1: హలో
0: నమస్తే అండి, చెప్పండి.
1: సార్. నమస్కారం అండి
0: నమస్కారం సార్, చెప్పండి.
1: సార్, నా సార్ తాతయ్య నుండి భోగాపురి మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమాలో నుంచి పాట విందాం అనుకుంటున్నారు?
1: జీవన తరంగాల సినిమా నుంచి ఈ జీవన తరంగాల టైటిల్ సాంగ్ కావాలి సార్.
0: మీరు అడిగిన పాట తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.

0: హలో పాటల పల్లకి. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే సార్. నమస్తే అండి.
0: చెప్పండి సార్, ఏ సినిమాలో నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: నేను మల్లికార్జునరావు అండి, ఏటికొప్పాక నుంచి.
0: ఓకే,
1: ఆ
0: ఏ
1: మేజర్ చంద్రకాంత్ ఉండ కదా సార్,
0: అవును,
1: అందులో పుణ్యభూమి నా దేశం అనే సాంగ్.
0: మీరు అడిగిన అదే పాటను వినిపిస్తున్నాను, వినండి. నమస్తే.

రచిస్తూ నారు కోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పనూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు వెతుకులు తిని బ్రతికే నీకు శిస్తుడు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

హలో పాటల పల్లకి. హలో హలో హలో, పాటల పల్లకి కార్యక్రమానికి 2727224 లేదు అంటే 2727288 రెండు నెంబర్లో ఏదైనా ఒక నెంబర్గా డైల్ చేసి మీకు ఇష్టమైన సినిమా నుంచి మీరు మెచ్చే పాటను కోరి వినవచ్చు. హలో, ఎవరో కాల్ చేశారు కానీ మాట్లాడడం లేదు. సరే, ఇప్పుడు ఒక పాట విందాం, చిన్ననాటి స్నేహితులు సినిమాలో నుంచి.

0: హలో, పాటల పల్లకి. హలో,
1: హలో,
0: చెప్పండి సార్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? ఏ
1: గుడ్
0: సినిమాలో
1: మార్నింగ్
0: పాట
1: సార్.
0: ఉంటారు? గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: హలో,
0: చెప్పండి సార్, వినిపిస్తుంది.
1: మాకు ఈరోజు గాంధీ మన జయంతి ఉంది కదా సార్, 157వ జయంతి జరుపుకుంటున్న ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మాకు ఎవరే అతగాడు సినిమాలో ఈ జగమే ఒక ఆకాశం ఈ పాట ప్రసారం చేయండి సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను. వినండి.

0: శ్రోతలు 2727244 2727288 ఈ రెండు నెంబర్లు ఏదో నెంబర్కి డైల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను పాటల పల్లకి కార్యక్రమంలో వింటున్నారు. హలో,
1: హలో అండి.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే అండి, నా పేరు కామేశ్వరి, అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి కామేశ్వరి గారు, ఏ సినిమాలో నుంచి ఏ పాట వింటారు?
1: ఒక రాధా ఇద్దరు కృష్ణులు చిత్రంలో మధుర మురళి పాట వినిపించండి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నారు కామేశ్వరి గారు.

0: హలో, పాటలు పల్లకి. హలో,
1: హలో,
0: నమస్కారం సార్, చెప్పండి. హలో హలో, చెప్పండి సార్. పాటల పల్లకి కార్యక్రమంలో మీరు ఏ పాట వింటారు ఇప్పుడు? హలో, కాల్ చేస్తున్నారు. కొంతమందికి కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదు. కనెక్ట్ అయిన వాళ్ళు పాట వినడానికి వాళ్ళు మాట్లాడడం లేదు. సరే, ఇప్పుడు పవిత్ర హృదయాలు సినిమాలో నుంచి నేనే ఒక పాట వినిపిస్తాను, వినండి.

0: హలో పాటల పల్లకి. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
1: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామం, అనంతపురం జిల్లా సార్. బాగున్నారు సార్?
0: చాలా బాగున్నాను. మీలాగే చెప్పండి, ఏ సినిమాలో నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: గండికోట రహస్యం సార్, నవీన నాలో జాజమల్లి సార్,
0: ఆ పాట విందాం అనుకుంటున్నారు అంతే కదా. మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి శ్రోతలు. 2727244272728, రెండు నెంబర్లు ఏదైనా ఒక నెంబర్కి డైల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను కోరి వింటున్నారు.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్ అంత డబ్బా?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్ 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
5: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
6: అరే
5: కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
9: ఆర్బిఐ అంటుంది,
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో, పాటల పల్లకి
1: హలో
0: అయ్యా నమస్కారం. చెప్పండి, ఏ సినిమాలో పాట వింటారు
1: ఏండి
0: చెప్పండి సార్?
1: పాటలు పని చేయండి.
0: హలో, అవునండి చెప్పండి.
1: అది ఎస్పి జానకి గారు పాడిన పాట అండి.
0: ఏ సినిమాలో?
1: చూద్దాం.
0: ఏ సినిమాలో పాట?
1: మనం చూసిందాం. మనం
0: ఏ సినిమా అండి?
1: త్రివారు ప్రేమలేఖ అండి.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాది రాదండి. మా చిట్టుబాబు గారు అండి. నేను మాట్లాడుతున్న చిట్టుబాబు గారు అండి.
0: సరే చిట్టుబాబు
1: మా
0: గారు,
1: ఫ్యామిలీతో కోరుకున్నారండి పాట.
0: సరే, మీకోసం మీ కుటుంబ సభ్యులందరి కోసం మీరు అడిగిన ఈ సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో,
0: 2727244 2727288 ఈ రెండు నంబర్లు ఏదైనా ఒక నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన సినిమా నుంచి మీరు మెచ్చే పాటను కోరి వింటున్న కార్యక్రమం పాటల పల్లకి.
1: హలో, హలో,
2: నమస్కారం, శ్రీనివాస్ అన్న పేరు.
0: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ సినిమాలో నుంచి పాట వింటారు?
2: సొప్పన ఈ చిత్రంలో. హలో,
0: వినిపిస్తుంది సార్, చెప్పండి.
2: జనగణ గణ అనంతశ్వరం. జనగణ మన జనవిస్తే ఆ పాట కావాలి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి.
3: ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే అందుకే

పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఆ తర్వాత 10:15 యథావిధిగా పాటల పల్లకి, ఆ తర్వాత మధురిమ పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి కొద్ది క్షణాల్లో.

సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని దేశ ప్రజలకు అందించారు. ఆత్మ నిర్భర్ భారత్, స్వావలంబన భారతదేశం సాధనలో ఇది ఒక ముఖ్యమైన భాగం. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనేది మహాత్మాగాంధీ నేతృత్వంలోని స్వదేశీ ఉద్యమం నుండి ప్రేరణ పొందింది. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటన సందర్భంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం దేశ ఆర్థిక స్వావలంబనకు, సాంస్కృతిక మూలాల పరిరక్షణకు ఒక బలమైన పిలుపు అని చెప్పవచ్చు. దేశంలోని స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలకు గుర్తింపునిస్తూ వారికి అండగా నిలబడాల్సిన బాధ్యతను వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం ప్రజలకు గుర్తు చేస్తుంది. స్వయం సమృద్ధిని సాధించడం

స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, కళలు సంస్కృతిని కాపాడుకోవడం, సహజ వనరుల సద్వినియోగం, దేశీయ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా చేయడం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య లక్ష్యాలు.

0: कुछ नया खरीदने की योजना बन रही होगी, कोई इस इंतजार में होगा कि नवरात्र के समय वो अपना शुभ काम शुरू करेगा। उमंग उत्साह के इस वातावरण में आप वोकल फॉर लोकल का मंत्र भी जरूर याद रखें। जहां तक संभव हो आप भारत में बने सामानों की खरीदारी करें, भारतीय प्रोडक्ट का उपयोग करें और मेड इन इंडिया सामान का ही उपहार दें। आपकी छोटी सी खुशी किसी दूसरे के परिवार की बहुत बड़ी खुशी का कारण बनेगी। आप जो भारतीय सामान खरीदेंगे उसका सीधा फायदा हमारे श्रमिकों, कामगारों, शिल्पकारों और अन्य विश्वकर्मा भाई बहनों को मिलेगा। आजकल तो बहुत सारे स्टार्टअप भी स्थानीय प्रोडक्ट्स को बढ़ावा दे रहे हैं। आप स्थानीय चीजें खरीदेंगे तो स्टार्टअप्स के इन युवाओं को भी फायदा होगा।
1: స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కేవలం ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి లేదా విక్రయించిన వ్యాపారి మాత్రమే కాకుండా మొత్తం సమాజం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలు, పట్టణాల్లో కుటీర పరిశ్రమలు మెరుగుపడడం వల్ల స్థానిక యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువులపై భారత్ ఆధారపడడం తగ్గడం వల్ల దేశీయంగా వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే నగదు స్థానిక మార్కెట్లోనే ఉండడం వల్ల దేశీయ సంపద దేశంలోనే ఉంటుంది. ఇది రూపాయి విలువను, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంప్రదాయ కళలకు పునరుజ్జీవనం కలుగుతుంది. చేనేత వస్త్రాలు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక వంటకాలకు ఆదరణ లభిస్తుంది. చిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించుకుని ప్రపంచస్థాయి మార్కెట్ను చేరుకోవడం వల్ల లోకల్ టు గ్లోబల్ అనేది సాధ్యమవుతుంది. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల వస్తువుల రవాణా ఖర్చులు, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. డిజిటల్ మార్కెటింగ్ మెళకువలతో హస్తకళాకారులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయించడం వల్ల మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. 2025లో పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ముందుగా స్థానిక ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని ఉద్ఘాటించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న వృత్తుల వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి వోకల్ ఫర్ లోకల్ ప్రజా ఉద్యమంగా మారాలని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
0: ఆత్మ నిర్భర్ భారత్ కి దిశా మే ఏక్ నాగరిక్ కే తౌర్ పర్ హమ్ సబ్కా సంకల్ప్ సమర్పణ్ ఔర్ సహయోగ్ బహుత్ జరూరీ హై, అనివార్య హై. ఆప్ లోకల్ ఖరీదేంగే, లోకల్ కే లియే వోకల్ హోంగే తో సమజియే ఆప్ దేశ్ కో మజబూత్ కర్నే మే అప్ని భూమికా నిభా రహే హై. యే భీ एक तरह से देश की सेवा ही है. आप किसी भी प्रोफेशन में हो, हर एक जगह देश सेवा का बहुत स्कोप होता ही है. देश की आवश्यकता को समझते हुए जो भी कार्य करते हैं वो देश की सेवा ही होती है. आपकी यही सेवा देश को कहीं न कहीं मजबूत भी करती है. भारत का लक्ष्य है आत्मनिर्भर भारत. భారత్ కి పరంపర హై భరోసా, మిత్రత. భారత్ కా భావ హై బంధుత. హమ్ ఇన్హీ ఆదర్శో కే సాథ్ ఆగే బడతే రహెంగే.
1: స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్, దేశంలోని గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఆకాంక్షిత విభాగాల కార్యక్రమం కింద వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలను 13 March 2024 ప్రారంభించింది. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కింద స్థానిక ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడం, చిన్న తరహా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి

0: చేయడానికి నీతి ఆయోగ్ చర్యలు చేపడుతోంది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల నుండి విలక్షణమైన స్థానిక ఉత్పత్తులను గుర్తించి నీతి ఆయోగ్ మ్యాపింగ్ చేసింది. ఈ ఉత్పత్తులన్నింటికీ కలిపి ఆకాంక్ష అనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను ఏర్పాటు చేసింది. ఈ బ్రాండ్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్లో ఆకాంక్ష బ్రాండ్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఒక ప్రత్యేక విండోను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రభుత్వ శాఖలు నేరుగా ఈ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ విధానంలో వినియోగదారులకు నేరుగా విక్రయించడానికి వీలు కల్పిస్తూ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీతో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్థానిక ఉత్పత్తులను పెద్ద నగరాల మార్కెట్లతో అనుసంధానించడంలోనూ ఆన్లైన్ లావాదేవీలు వ్యాపార నిర్వహణపై చిన్న వ్యాపారులకు అవగాహన కల్పించడంలోనూ నీతి ఆయోగ్ సహాయం అందిస్తోంది. స్థానిక ఉత్పత్తులకు కావలసిన నాణ్యతా ప్రమాణాల ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా చూడడంలోనూ స్థానిక కళాకారుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా నీతి ఆయోగ్ తోడ్పాటునందిస్తోంది. ప్రతి జిల్లాకు ఉన్న ఒక ప్రత్యేక ఉత్పత్తిని గుర్తించి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఆ ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపు ఎగుమతి అవకాశాలు కల్పిస్తున్నారు. కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, పొందూరు ఖాదీ, మచిలీపట్నం కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ మొదలైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా వాటి బ్రాండ్ విలువను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేక రుచి కలిగిన ఆహార పదార్థాలకు కూడా భౌగోళిక గుర్తింపు లభిస్తోంది. పీఎం విశ్వకర్మ యోజన కింద సంప్రదాయ వృత్తుల వారికి నైపుణ్య శిక్షణతో పాటు ఆధునిక పరికరాల కిట్లు, తక్కువ వడ్డీకి ఉపాధి రుణాలు అందిస్తున్నారు. పీఎం ముద్రా పథకం కింద కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారికి, చిన్న వ్యాపారులు, దుకాణదారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ కింద దేశంలో వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో హస్తకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి స్థానిక వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వాటిని పలు మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం కూడా. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి డిజిటల్ మీడియా, ఆన్లైన్ సాధనాలను ఉపయోగించుకోవాలి. పండుగల సమయంలో దేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. పండుగలు, వేడుకలు మన సంప్రదాయాలను నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు మమేకమయ్యే అవకాశాలను కూడా కల్పిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా అది భారతదేశంలో తయారైందో లేదో తప్పకుండా చూసుకోవాలి. దేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల గర్వపడడం ద్వారా మాత్రమే భారతదేశం స్వయం సమృద్ధి సాధించే మార్గం సుగమమవుతుంది. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియచేయడం మన బాధ్యత. స్వయం సమృద్ధి సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సృజనాత్మక ప్రపంచంలోని మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. వీరందరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని స్వీకరించి ఇతరులను కూడా ప్రేరేపించాలని నరేంద్రమోదీ కోరుతూ,
1: ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారీగరో, శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. కుచ్ మహీనో బాద్ దీపావళి భీ ఆనే వాలీ హై, ఇస్కీ తయారియా భీ ధీరే ధీరే శురూ హో రహీ హై. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा. और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है. हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो. भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा.

0: संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है। हमारे क्रिएटिव वर्ल्ड के साथियों, इन्फ्लुएंसर्स और सेलिब्रिटीज की भी इसमें बहुत बड़ी भूमिका है। मेरा आपसे आग्रह है कि स्वयं भी वोकल फॉर लोकल को अपनाएं और दूसरों को भी इसके लिए प्रेरित कीजिए।
1: స్థానికంగా కొనడం అంటే స్థానిక ఉత్పత్తులకు, చేతి వృత్తులకు, దేశంలో తయారైన వాటికి మద్దతు ఇస్తున్నామని అర్థం. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి సహాయపడే గొప్ప వైవిధ్యభరితమైన ఉత్పత్తులు దేశంలో ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం భారతదేశ స్వయం సమృద్ధికి, ప్రజల ఆర్థిక ఎదుగుదలకు దిక్సూచి వంటిది. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చేతి వృత్తుల కళాకారులు, చిన్న వ్యాపారులు, స్థానిక శ్రామికులకు ఆర్థిక చేయూత అందుతుంది. సుసంపన్నమైన భారతదేశ సంస్కృతి వైభవాన్ని, హస్తకళాకారుల నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం దోహదపడుతుంది. లోకల్ బ్రాండ్లను గ్లోబల్ బ్రాండ్లుగా మార్చడమే ఈ ఉద్యమం అంతిమ లక్ష్యం. వినియోగదారులుగా స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించాలి. ప్రతి భారతీయుడు రోజువారీ జీవితంలో స్థానిక వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మన దేశం ప్రపంచ ఆర్థిక శక్తుల్లో అగ్రగామిగా నిలుస్తుంది. 2047 నాటికి దేశాన్ని పూర్తిస్థాయి అభివృద్ది చెందిన దేశంగా మార్చడానికి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో శ్రోతలు 2727244 లేదా 2727288 ఈ రెండు నెంబర్లు ఏదైనా నెంబర్కి డైల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను కోరి వినవచ్చు. ముందుగా వయస్సు పెళ్లి చెంది సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడుతున్న పాట వింటున్నారు.

0: హలో పాటల
1: హలో
0: పల్లకి. హలో,
1: సార్, నా గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, చెప్పండి.
1: సార్, మాకు ఖడ్గం మూవీ నుంచి సత్యం చెప్పి హరిశ్చంద్రం పాట కావాలి సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తే. మీరు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, మేము నా పేరు కిరణ్ సార్ అండ్ మా మదర్ మల్లీశ్వరి, హెచ్బి కాలనీ వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాం.
0: ఓకే, మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తున్నాము, వినండి.
2: దూమ్ తినక చిక్ తినక చిక్ దూమ్.

0: ఏ చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రుల.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: సుజాత నుంచి ప్రకాశరావు మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి ప్రకాశరావు.
1: మా మనవడు అవ్యానందన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పుట్టినరోజు నీ నవ్వును పండిన రోజు పాట కావాలన్నమాట సార్.
0: అది ఏ సినిమాలో పాట అండి? అది ఏ సినిమాలోదండి?
1: కంచుకోట సినిమా నుంచి అండి.
0: కంచుకోట, సరే. మీరు అడిగిన కంచుకోట సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తాను, వినండి. నమస్తే.

0: హలో,
1: అయ్యా నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: చెప్పండి సార్, ఏ సినిమా నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
0: రాముడు భీముడు సినిమా నుంచి అదే నాకు అంత తెలియకున్నదని పాట కావాలండి.
1: ఎవరు ఈ పాట కావాలని కోరుకుంటున్నవారు?
0: నేను తుమ్మపాల నుంచి కే సత్యారామండి. మీ రేడియో స్టేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ కార్యక్రమాలు వింటానండి. 1963-64 నుంచి.
1: థ్యాంక్ యూ సార్. ఇలా ఎప్పుడు మీరు వింటూ ఉండండి రేడియోని. రేడియో శ్రోతలను కూడా పెంచడానికి ట్రై చేయండి. మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాటను వినిపిస్తున్నాం వినండి.

0: అదే అదే అదే
1: నేను తెలుసుకున్నది.
2: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. హలో హలో హలో శ్రోతలు 2727244 లేదా 2727288 ఈ రెండు నెంబర్లు లేదా నెంబర్కి డైల్ చేసి వారికి ఇష్టమైన సినిమా నుంచి వారు మెచ్చే పాటను కోరి వింటున్నారు. ఇప్పుడు శ్రోత ఎవరు మాట్లాడలేదు, నేనే ఒక పాట

0: హలో పాటల పల్లకి.
1: హలో,
0: హలో చెప్పండి. హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఏ సినిమాలో పాట కావాలి మీరు
1: నేను
0: వినడానికి?
1: కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి అండి, పలక

0: సత్యనారాయణ మాట్లాడుతున్నానండి. నా పేరు
1: సత్యనారాయణ.
0: సినిమాలోని 12 ఏళ్లకు పుష్కరాలు, 16 ఏళ్లకు పరువాలు అనే పాట కావాలి సార్ నాకు.
1: తప్పకుండా మీరు అడిగిన అదే సినిమాలో నుంచి అదే పాట వినిపిస్తున్నాను, వినండి.

0: హలో పాటల పల్లకి. హలో,
1: సార్ గుడ్ మార్నింగ్ సార్
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్
0: చెప్పండి.
1: సార్
0: గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి, ఏ సినిమాలో పాట వింటారు?
1: సార్ ముందుగా ఈరోజు గాంధీ జయంతి సార్, అక్టోబర్ 2. ఈ సందర్భంగా మన శ్రోతలకు మీకు శుభాకాంక్షలు సార్.
0: లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి ఈ రోజునే,
1: అవును
0: మీకు
1: సార్,
0: వారి
1: అవును సార్.
0: తరపున కూడా మీకు
1: నాకు ఈ
0: శుభాకాంక్షలు. ఎంతకి
1: సందర్భంగా దొంగరాముడు సినిమాలో భలే తాత మన బాపూజీ అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో పాటలు పల్లకి. హలో
1: హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: సుభాష్ చంద్రబోస్ పాట ప్రసారం చేయండి, వెంకటేష్ నటించారు.
0: సరే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: హలో
0: హలో,
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి.
1: వెంకటేష్ నటించింది సుభాష్ చంద్రబోస్ సాంగ్ ప్రసారం చేయండి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నా వినండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో
0: అయ్యా నమస్కారం, చెప్పండి.
1: నమస్తే సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి. ఏ సినిమాలో పాటు ఉంటారు?
1: నా పేరు కొట్టపోతు రామనాయుడు, మధ్య గ్రామం పద్మనాభ మండలం విశాఖ జిల్లా సార్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాత సినిమాల నుండి వ్యాఖ్యానంతో కూడి

ఇన పాటల కార్యక్రమం మధురిమ వింటారు. ముందుగా శ్రీ దేవులపల్లి

సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి అద్భుతమైన సాహిత్యానికి, ఇళయరాజా మధురమైన సంగీతానికి గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరంతోడైతే అది ఒక అద్భుతమైన పాటవుతుంది. మరి ఆ పాటే రుద్రవీణ చిత్రం నుండి తరలిరాగ తనే వసంతం.

1980లో వచ్చిన ప్రేమ తరంగాలు చిత్రం నుండి మనసు ఒక మందారం చెలిమి తన మకరందం అంటూ సాగే ఈ అద్భుతమైన పాటకు చక్రవర్తి సంగీతం ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మధురమైన స్వరాలు, మనసును తాకే సాహిత్యం, నిరంతరము వసంతమే. మరి ఆ పాటే ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. సాహిత్యం వేటూరు సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

మాటలకు అందని భావాలను కళ్ళే పలికిస్తాయి. అలాంటి ప్రేమకు ప్రతిరూపమే లిపిలేని కంటి భాష. ఈ పాటకు సంగీతం రమేష్ నాయుడు, రచన ఆచార్య ఆత్రేయ, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఈ పాట 1984 వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి.

వేటూరు గారు అమెరికాను అక్షరాల్లో చూపిస్తే ఆర్డీ బర్మన్ గారు తన స్వరకల్పనతో ఈ పాటకు ప్రాణం పోశారు. మరి ఆ పాటను అంతే అద్భుతంగా పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోన్స్లే, చిన్ని కృష్ణుడు చిత్రం నుండి జీవితం సప్తసాగర మదనం.

మధురిమలో తర్వాతి పాట అమరదీపం చిత్రం నుండి ఏ రాగమో ఏ తాళమో అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు సాహిత్యం వేటూరి, సంగీతం చెల్లపిల్ల సత్యం.

1977లో వచ్చిన ముత్యాల పల్లకి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు సంగీతం సత్యం, సాహిత్యం మల్లెమాల అందించారు.

రవివర్మకే అందని అందాని ఓ అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటకు వేటూరి సాహిత్యం అందించగా జీకే వెంకటేష్ సంగీతాన్ని అందించారు. మరి ఆ చిత్రమే రావణుడే రాముడైతే.

డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం, కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట ఓ సీత కథా చిత్రం నుండి. మల్లికన్న తెల్లెన మా సీత సొగసు అనే పాట, ఆ పాట మీకోసం.

మధురిమలో మరొక పాట. వేటూరి సుందరరామూర్తి గారి చిలిపి పదాలకు బప్పిలహరి గారి ఉత్సాహభరితమైన సంగీతం, పి సుశీల గారి గాత్రంతోడైతే ఈ మూడింటి కలయికలో వచ్చిన ఆ పాటే తేనె మనసుల చిత్రం నుండి అల్లారే అల్లరే పాట.

ఈ కార్యక్రమంలో చివరిగా రాసాను ప్రేమలేఖలెన్నో అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట శ్రీదేవి చిత్రం నుండి. సాహిత్యం దాశరథి, సంగీతం జీకే వెంకటేష్ అందించారు.

0: మీరింతవరకు పాత చిత్రగీతాల కార్యక్రమం మధురిమ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. कृतज्ञ राष्ट्र आज राष्ट्रपिता महात्मा गांधी और पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री की जयंती पर उन्हें श्रद्धा सुमन अर्पित कर रहा है. इस अवसर पर देशभर में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है. राष्ट्रीय राजधानी दिल्ली में महात्मा गांधी की समाधि राजघाट पर सर्वधर्म प्रार्थना सभा का आयोजन किया गया.

మీరింతవరకు మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్ఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన్ సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు, సైనికులకు ఉన్న పాత్రను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్దాంతం నేటికీ ముఖ్య పాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస, సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.

అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించి అక్కడ సమీక్షా సమాపేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం, పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు, దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్దూ తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామి ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటోవాలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా, వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవీవ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కో పైలట్ ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్ కు అప్పగించింది. కాక్పిట్ లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ పై కో పైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్ లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కో పైలట్ కెప్టెన్ పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో పైలట్ గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావు జీపై ఫైనల్లో 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 తేడాతో ఓడించింది. కాగా భారత్ ఇప్పటి వరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్యపతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో

0: ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా పరివార్ చిత్రం నుండి లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట సోనా మహాపాత్ర పాడిన పాట చిత్రం ఫుక్రే. హిందీ చిత్రగీతాలు ఇంతటితో సమాప్తం.

తల్లి మనలను ఎంత ప్రేమగా పెంచుతుందో మనం నాటిన మొక్కను కూడా అదే విధంగా సంరక్షించాలి. అది ఎదిగే వరకు దానికి రక్షణ కల్పించడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటితే మన గ్రామాలు, పట్టణాలు మరింత పచ్చగా, పరిశుభ్రంగా మారతాయి. స్వచ్ఛత అంటే కేవలం చెత్తను తొలగించడం కాదు, మన పరిసరాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడం కూడా స్వచ్ఛతతో భాగమే. కాబట్టి ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో మనమందరం భాగస్వాములై ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ద్వారా కనీసం ఒక మొక్కను నాటుదాం. దాన్ని మన తల్లి జ్ఞాపకంగా, మన ప్రేమకు ప్రతీకగా పెంచుదాం. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, స్వచ్ఛమైన పచ్చని భారతదేశాన్ని నిర్మిద్దాం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్టంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సృష్టిస్తుందని ఉద్ఘాటిస్తూ,
1: ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ISA భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో

0: పెను మార్పులకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఆ రోజు చెప్పిన మాటను వాస్తవం చేస్తూ ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం, 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమని, కరువు సీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం.
1: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద ఈరోజు నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గాంధీజీ బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట వ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు ఎస్ సవిత, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
2: గాంధీ గారు అందరికీ కూడా భారతదేశంలో ప్రియులు. ఆ రోజు అహింసావాదాన్ని తీసుకున్నాడు, సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నారు. భారతదేశాన్ని స్వాతంత్ర సాధనలో వారు కీలక భూమిక పోషించిన విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోలేని విషయం. వారి త్యాగం, వారి స్ఫూర్తి మనందరూ కూడా కొనియాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మనం వారి గురించి పల్లె సేవలో ప్రగతి పాటలుగా ఉండాలని వారు కోరుకున్నారు. శుభ్రతకి, పరిశుభ్రతకి వారు ఆ రోజు పిలిపడం జరిగింది. దాంతోపాటు ఖాదీని ధరించాలి, నూరు పోలని మన ఉత్పత్తుల్ని, స్వదేశీని మనం పెంపదేవాలని పిలిపడం జరిగింది.
1: రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించగా, విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ అవార్డులను పంపిణీ చేస్తారు. అవార్డులకు 12 పురపాలక, నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెంచిన భత్యాలు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన భత్యాల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే భోజన భత్యం 1,150 నుంచి 1,265 రూపాయలకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1,400 నుంచి 1,600 రూపాయలకు, ఇంటర్తో పాటు ఆ పై తరగతుల విద్యార్థులకు 1,600 నుంచి 1,800 రూపాయలకు పెంచారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ సేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ సంస్కరణల గురించి ఈరోజు తెలుసుకుందాం. భారత రుణ మార్కెట్ల ఎదుగుదలకు వృద్ధి దోహదం చేయలేదు, కానీ ఫోన్ బ్యాంకింగ్ దోహదం చేసింది. తనిఖీలు లేకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనుకూలమైన రుణగ్రహీతకు పెద్ద మొత్తంలో రుణం మంజూరయ్యేది. ఆ రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చేందుకు బ్యాంకు మళ్లీ రుణం

0: ఇచ్చేది. ఈ పద్దతిని ఎవర్ గ్రీనింగ్ అని పిలిచేవారు. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ఎవరూ విశ్వసించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆస్తుల నాణ్యత సమీక్షకు ఆదేశించింది. దీని ద్వారా ప్రతి బ్యాంకు తన రుణాల సమస్యలను, రాని బాకీలను వర్గీకరించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గరిష్టంగా దాదాపు 15% చేరినట్లు వెల్లడైంది. దీనికి పరిష్కారంగా గుర్తింపు, పరిష్కారం, మూలధన పునఃసమీకరణ, సంస్కరణలు అనే వ్యూహాలను అమలు చేశారు. దీంతో నిరర్ధక ఆస్తులు పరిష్కరించబడ్డాయి. బ్యాంకుల పాలనలో క్రమశిక్షణను బలోపేతం చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: దేశ బ్యాంకింగ్ సెక్టర్ హమ్నే బ్యాంకో కో మర్జ్ కర్నే కి దిశామే అహమ్ కదమ్ ఉఠాయే హై. బ్యాంకింగ్ సిస్టమ్ కో భీ మజబూత్ కర్నే పర్ సర్కార్ నే విశేష్ బల్ దియా. బ్యాంకింగ్ సెక్టర్ మే అపాయింట్ కే లియే హమ్నే అలగ్ బ్యాంక్ కే రిక్రూట్మెంట్ బోర్డ్ బనా దియా హై. స్వతంత్ర సంస్థ ఉన్కో రిక్రూట్ కర్ రహీ హై. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ హమ్నే ఖతమ్ కర్ దియా హై. హమ్నే దేశ్ కే అందర్ దో మహత్వపూర్ణ కానూన్ బనాయే హై, బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్. ఇస్సే విశ్వ భర్ కే ఉద్యోగకారో కో పుంజీ నివేశకో కో ఏక్ నయా విశ్వాస్ పదా హోగా.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్నవారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించి ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. అసాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఈఆర్ఓలు ఆన్లైన్లో విచారణ జరుపుతారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 209 కేసుల విచారణ మాత్రమే పెండింగ్లో ఉందని వెల్లడించారు. అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు ఓటరు తన తరపున కుటుంబంలో 18 నిండిన వారిని ఎవరినైనా పంపించేందుకు అనుమతించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలని ప్రకటించింది. వాటిలో 283 మండలాల్లో తీవ్రంగా, 105 మండలాల్లో మధ్యస్థంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న ఒక ప్రకటన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:30. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బీఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ముఖ్యాంశాలు 1:00.

33 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో గాంధీ జయంతి సందర్భంగా శాంతి అహింసే ఆయుధాలుగా అనే అంశంపై శ్రీమతి డివి మానస శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వింటారు. 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:31 కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సికిల్మాల చంద్రశేఖర్ గారి వేణుగానం వింటారు. శ్రీ ఎంబర్ ఎస్ కన్నన్ వయలిన్, శ్రీ పి సుబ్రహ్మణ్యం మృదంగం, శ్రీ టిడి బాలసుబ్రహ్మణ్యం ఘట్టం. ఇక సాయంత్రం ప్రసారాల్లో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 సాయం సమీరం. ఈ కార్యక్రమంలో లైవ్ విన్యాసం, స్వచ్ఛతా హీ సేవ, వికాసం మొదలగు అంశాలుంటాయి. 7:15 పల్లెసీమలు, 7:45 వికసిత్ భారత్, స్వచ్ఛ భారత్ విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్రాజ్ గారు, విశాఖపట్నం తోటగురువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 దార్శనిక భారత్, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 20వ భాగంపై వ్యాఖ్యానం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి ఈ కార్యక్రమంలో గాంధీ జయంతి సందర్భంగా శాంతి అహింసే ఆయుధాలుగా అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ వింటారు.
1: నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా? మాటలతో చెప్తే అర్థం కాదా నీకు? నాకు వీలు కుదరదు అని చెప్తున్నానుగా, చెప్తే వినవేంటి? నీకు అంత పంతమేంటి? చెప్పేది పూర్తిగా విను, లేదా ఇంకో విధంగా అనుభవించాల్సి వస్తుంది. మళ్ళీ నేను చెప్పలేదని మాత్రం అనకు, ఉంటాను.
2: ఏంటో ఈ ఫోన్లు?
1: అరే శ్రీదేవి, ఎప్పుడొచ్చావు?
3: ఇందాకే వచ్చాను. కాకపోతే తమరు ఎవర్నో ఫోన్లో చెడామడా వాయించేస్తున్నారు. అయినా అంత కోపం ఎందుకు మానస? తన కోపమే తన శత్రువు అన్న విషయం నీకు తెలుసు కదా. కొంచెం శాంతాన్ని వహించు తల్లి, శాంతంగా కూడా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు తెలుసా?
1: హలో శ్రీదేవి, నువ్వు ఏ శతాబ్దంలో ఉన్నావు? శాంతంగా సమస్యలు ఈ కాలంలో పరిష్కరించబడవు. నువ్వు సత్యయుగంలో లేవు తల్లి. అంత శాంతం ఈ కాలంలో పనికిరాదు సుమా.
3: మానస, ముందు నువ్వు ఆ ఆవేశాన్ని తగ్గించుకో. ఏ కాలంలో అయినా సత్యం, అహింస, ధర్మం, శాంతి అన్నవి వాటి ఉనికిని, గొప్పదనాన్ని చాటుతూనే ఉంటాయి. వీటిని గనుక ఆయుధంగా చేసుకున్నావనుకో, ఎటువంటి సమస్యలైనా హింస లేకుండా శాంతియుతమైన మార్గాల్లో పరిష్కరించుకోవచ్చు తెలుసా? మరి దీనికి చక్కని ఉదాహరణే మన భారతీయ స్వాతంత్ర సమరంలో మహాత్మాగాంధీ గారు చూపిన బాట. అదే సత్యం, అహింస, శాంతి అనే వాటిని తన ఆయుధంగా మలుచుకొని భారతదేశ దాస్య శృంఖలాలను ఛేదించారు ఈయన. అవును మానస, ఈరోజు 2 అక్టోబర్ కదా గాంధీ జయంతి. మరి గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ గారి గురించి, వారు అనుసరించిన మార్గాల గురించి చెప్పుకుందామా?
1: తప్పకుండా శ్రీదేవి. నువ్వు సత్యం, అహింస, ధర్మం అనగానే ఈ మాటలు చెప్పగానే కాస్త శాంతించాను. ఒక పాట విన్నావు అనుకో, మరికొంచెం శాంతిస్తానేమో. అప్పుడెంచక్క మాట్లాడుకోవచ్చు.
3: తప్పకుండా. చూసావా, ఈ సత్యం, అహింస, శాంతి అన్న పదాలకున్న శక్తి అటువంటిది. చూడు, అంత కోపంగా రుసరుసలాడుతున్న నువ్వు ఎంత శాంతంగా మారిపోయావో. మరి

0: మానస, మనం గాంధీ గారి గురించి చెప్పుకుందాం అని అనుకున్నాం కదా. చూడు, ప్రతి మనిషికి ఏవైనా అలవాట్లు కావచ్చు, మంచి ప్రవర్తన కావచ్చు, చిన్నతనంలోనే అలవడాలి. మరి సత్యం గురించి చెప్పుకుంటే మహాత్మా గాంధీ గారు ఎప్పుడూ సత్యాన్నే అనుసరించారు, సత్యాన్నే ఆచరించారు కూడా. మరి దీనికి బీజం ఎప్పుడు పడిందో తెలుసా?
1: ఎప్పుడు పడింది?
0: ఆయన చిన్నతనంలో సత్యహరిశ్చంద్రుడి నాటకం చూసి ప్రభావితులై ఎలాగైనా జీవితంలో సత్యాన్నే ఆచరించాలి, అసత్యాన్ని ఎప్పుడూ పలకకూడదు అని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకోవడమే కాకుండా ఆ నిర్ణయంపై ఆయన నిలబడ్డారు కూడా. అలాగే చూడు, ఎవరికైనా ఒక మాట ఇచ్చావనుకో, ఆ మాటని నిలబెట్టుకోవాలి. మాట ఇవ్వడం చాలా సులువే, గాని మాటని నిలబెట్టుకోవడం అన్నది చాలా కష్టం. ఆయన న్యాయశాస్త్రం చదువుకోవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు తల్లి ఆయన దగ్గర ఒక మాట తీసుకున్నారట. మద్యం మాంసం పరస్త్రీ, వీటి జోలికి వెళ్లనని మాట ఇవ్వమన్నారట. మరి ఆయన తల్లికిచ్చిన మాట ప్రకారం వీటి జోలికి వెళ్లనే వెళ్లలేదు. అంటే మాటకు కట్టుబడి ఉండడం కూడా ఒక గొప్ప లక్షణం. అటువంటి లక్షణం బాపు గారిలో ఉంది కాబట్టే ఆయన మహాత్ముడయ్యారు.
1: అంతేగా మరి. శ్రీదేవి, నువ్వు న్యాయశాస్త్రం అభ్యసించడం అంటే నాకు అక్కడ గుర్తొచ్చింది, ఈ న్యాయవాద విద్యను అభ్యసించిన మహాత్మాగాంధీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లారట. కాని అక్కడ జాతి వివక్షను ఎదుర్కొన్న ఈ గాంధీ గారు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని అక్కడ నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన పోరాట ఫలితంగానే యూరోపియన్ ఇతర ఓటర్లను అనర్హులుగా మార్చే బిల్లును కూడా నాటల్ అసెంబ్లీ ఆమోదించిందంట.
0: నువ్వన్నావే వర్ణ వివక్ష అని, ఈ వివక్షక

0: వ్యతిరేకంగా పోరాడుతూనే ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనల ద్వారా ఆయన ఎంతో నేర్చుకుని తన పనిని తనే స్వయంగా చేసుకోవడానికి ఆయన ప్రయత్నించేవారు. చాలా వరకు ఆయన పనులు ఆయనే చేసుకునేవారు. ఇలా కూడా ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారు. దక్షిణాఫ్రికాలో ఈయన ఎంతో కీర్తిని గడించారు. భారతదేశం తిరిగొచ్చి ఆయన తొలిగా పాల్గొన్న ఉద్యమం ఏంటంటే చంపారన్.
1: 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చాక బ్రిటిషర్లపై పోరాటాన్ని ప్రారంభించారు, అదే కదా చంపారన్?
0: అవును.
1: బీహార్ లోని చంపారన్ ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు రైతులతో బలవంతంగా నీలిమందు సాగు చేయిస్తుండేవారు. దీన్ని రైతులు తక్కువ ధరకే విక్రయిస్తుండేవారు. కరువు పరిస్థితులు, పన్నుల భారం కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందట. ఈ సమస్యపై దృష్టి సారించిన గాంధీజీ 1917 ఏప్రిల్లో చంపారన్ చేరుకున్నారు. అహింసాయుత మార్గంలోనే పోరాటాన్ని ప్రారంభించారు. అంతే, అహింసా మార్గం అయినప్పటికీ కూడా బ్రిటిష్ వెనక్కి తగ్గారు. ఆ సమయంలో రైతులు గాంధీజీని మహాత్ముడుగా సంబోధించారట.
0: మరి అలాగే ఆయన ఎన్నో ఉద్యమాలను సలిపారు. ఇక కేడా సత్యాగ్రహం, అలాగే ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, మరి ఇన్ని ఉద్యమాల్లో పాల్గొని ఆయన విజయం సాధించడానికి కారణమేంటో తెలుసా? ప్రజల భాగస్వామ్యం. గాంధీగారు నాయకత్వం వహిస్తూ ప్రజలందరినీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకోబట్టే ఆయన విజయాన్ని సాధించారు. అంటే ఒక్కరితో కాని పని నలుగురు సమిష్టిగా చేస్తే జరుగుతుంది అని, ఐకమత్యమే మహాబలం అని నిరూపించారు. చూడు, ఏ పనైనా నలుగురు కాదు, ఒక్కరితోనే ప్రారంభమవుతుంది. ఒక్కరు ఇద్దరు అవుతారు, ఇద్దరు నలుగురు, అలా అలా సంఖ్య పెరుగుతుంది కదా. మొదటి అడుగు వేసి నలుగురిని సమీకరించుకొని ఉద్యమం బాట పెట్టడం, అది కూడా శాంతియుతంగా, ఎటువంటి హింస లేకుండా ప్రశాంతంగా ఉద్యమాన్ని జరపడం కూడా చాలా గొప్ప విషయం.
1: దానికి ఉదాహరణ గాంధీజీ గారే కదా ఆ విషయం చెప్పడానికి. అందుకే ఆయన అన్నారట, ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది. మన దేశ స్వాతంత్రంలాగే తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయమని నిజంగా ఇలాంటి స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటల్ని గాంధీజీ గారు అప్పటి రోజుల్లో అందరికీ కూడా చెప్పారు. అందరిలో కూడా స్ఫూర్తిని పెంచారు, అహింసా మార్గాన్ని చూపించారు, ధర్మాన్ని తెలియజేశారు.
0: అందుకే మానస, గాంధీగారు మన భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లో ఎందరికో స్ఫూర్తిని కలిగించారు. అందుకే కదా ఈయన జన్మదినాన్ని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తారు.
1: మరి భారతీయులకి ఇదెంతో గర్వకారణం కదా. అలాగే శ్రీదేవి, నీకు గాంధీజీ గారి గురించి ఐనస్టీన్ ఒక మాట చెప్పారట, అది తెలుసా నీకు?
0: చెప్పు మాన్స.
1: ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్త మాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు అని మహాత్మా గాంధీజీని ఉద్దేశించి ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐనస్టీన్ అన్నారంట.
0: నిజమే మాన్స. చూడు, ఇప్పుడున్న ప్రపంచంలో ఉద్రేకం, కోపం, హింస ఇన్ని చెలరేగుతున్న సమయంలోనే సత్యం, అహింస ధర్మాల్ని ఆయుధాలుగా చేసుకుని అంత పెద్ద పోరాటాన్ని సలిపి ఒక జాతిని బానిసత్వం నుండి విముక్తి కలిగించారన్నది చిన్న విషయం కాదు కదా. నిజంగా ముందు తరాల వాళ్లు ఈ విషయాన్ని నమ్మరనడంలో ఎటువంటి సందేహం లేదు.
1: శ్రీదేవి, చాలా విషయాలు చెప్పుకున్నాం కదా, ఒక పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందామా?
0: తప్పకుండా మానస.

0: మనసా చూడు, మహాత్ముని జీవితాన్ని తీసుకుంటే ఆయన స్త్రీ సాధికారతను కూడా ప్రోత్సహించారు.
1: సరిగ్గా చెప్పావు. ఆనాటి కాలంలో అన్ని రకాల ఉద్యమాల్లో కూడా మహిళలు పాల్గొనేలా చేసి ఎందులోనూ మహిళలు తీసిపోరు అన్న విధంగా వారిని తయారు చేశారు. నూలు వడకడం దగ్గర నుంచి సత్యాగ్రహాల్లో గాని, సహాయ నిరాకరణ ఉద్యమంలో గాని, క్విట్ ఇండియా ఉద్యమంలో గాని ఎంతో మంది స్త్రీలు పాల్గొనేలా చేశారు.
0: అలాగే ఆయన ఉపన్యాసాలు విని ఆయన సభలకు విచ్చేసిన స్త్రీలు తమ బంగారాన్ని కూడా దేశ స్వాతంత్రోద్యమంలో నిధుల సేకరణకు విరాళంగా ఎందరో ఇచ్చారు మానస. ఇక మరి మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్నాం స్వచ్ఛత హి సేవ అని కదా. ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో భగవంతుడు అక్కడ నివసిస్తాడని అంటారు. ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో ఆరోగ్యమైతే ఉంటుంది కదా.
1: ఖచ్చితంగా శ్రీదేవి.
0: ఎక్కడ మంచి ఆరోగ్యం ఉంటుందో ప్రజల ఆలోచన చాలా బాగుంటుంది. వాళ్ళ ఆలోచన బాగుంటే వాళ్ళ జీవన విధానం బాగుంటుంది. ఆ దేశం, ఆ సమాజం అభివృద్ధి బాటన దూసుకుపోతుంది అని చెప్పొచ్చు మనస.
1: చాలా బాగా చెప్పారు శ్రీదేవి. అందుకే కదా ఈ మధ్య కాలంలో ఎంతో మందిని చూస్తూ ఉన్నాం, రోడ్లను శుభ్రం చేయడం గాని లేదా బీచ్ల దగ్గర శుభ్రం చేయడం, అలాగే కొంతమంది చెరువులు నదుల్ని శుభ్రం చేయడం, ఇలా వీటన్నింటినీ నేను సైతం అనేలా ప్రతి ఒక్కరూ కూడా ముందడుగు వేసి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. అలాగే 10 మందికి స్ఫూర్తినిచ్చేలా సామాజిక మాధ్యమాల్ని వినియోగించి ముందుకు వెళ్తున్నారు కూడా.
0: చాలా కరెక్ట్ గా చెప్పావు మానస. అయితే మనం చెప్పుకుంటున్నట్టు ఎందరో ఔత్సాహికులు స్వచ్ఛందంగా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే చెత్తను శుభ్రం చేయడం, పరిసరాలని శుభ్రంగా ఉంచడం. శుభ్రం చేసేవాళ్లు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉంటారు, గాని చెత్త చేసేవారు 1000ల సంఖ్యలో 1000ల సంఖ్యలో ఉంటారు. మరి ఈ సంఖ్య ఎప్పుడైతే మారిపోతుందో, అంటే శుభ్రం చేసేవాళ్లు 1000 మంది 1000000 మంది అవుతారో, అప్పుడు నీకు నిజంగా దేశం, మన పరిసరాలు అన్ని ఆరోగ్యంగా ఉండి
1: మన దేశమే ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలబడుతుంది.
0: నిజమే.
1: అలాగే శ్రీదేవి, ఇన్ని మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ విషయాల్ని పిల్లలకి చెప్పాలి, ఈ కాలంలో పిల్లలకి ముఖ్యంగా చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా కోపం, ఆవేశం, అలక ఇలాంటి ఎన్నో రకాల భావాలు వాళ్ళలో వస్తున్నాయి. అవి పెద్దయ్యిన తర్వాత ఏ తీరుగా మారుతాయి అనే విషయాన్ని తల్లిదండ్రులు కూడా అంచనా వేయలేని పరిస్థితి వచ్చింది. బయట వాతావరణం కూడా అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అసలు సత్యం అనే మాటకే తావు లేకుండా అయిపోతుందనుకో, మరి ఎప్పుడైతే అసత్యం అనే బాటలో నడుస్తున్నామో ధర్మాన్ని కూడా వదిలేశాం.
0: ఎక్కడైతే సత్యం ధర్మం ఉండదో అక్కడ అహింస మొదలవుతుంది. మరి అహింస ఉన్న చోట శాంతి అన్నది ఉండదు, అభివృద్ధి అన్నది కొరబడుతుంది కదా.
1: అంతేగా మరి.
0: మరి నువ్వు అన్నట్టు ఎవరిలోని మార్పు అన్నది ఒక రోజులో రాదు. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, పదే పదే

0: దాన్ని మనం గుర్తు చేసుకోవడం ద్వారా, అంటారు చూడు, చెడు ఆకర్షించినంత చక్కగా మంచి అంత త్వరగా ఆకర్షించదు. మరి మంచి బాటలో నడవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మరి కష్టమైన దాన్ని మనం ఇష్టంగా స్వీకరిస్తే మాత్రం జీవితం చాలా హాయిగా ఉంటుంది కదా.
1: సరిగ్గా చెప్పావు శ్రీదేవి. ఉండు, మనం ఇన్ని మాటలు చెప్పుకున్న తర్వాత నాకొకటి అనిపిస్తుంది.
0: ఏంటది?
1: ఇందాక ఫోన్ చేసి చెడమడ చెడమడ తిట్టేశాను కదా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి శాంతంగా మాట్లాడి చూస్తా. ఒకవేళ పని అవుతుందేమో, మాట వింటారేమో.
0: చాలా మంచి మార్పు. చూడు, ఎవరైనా నెమ్మదిగాను ప్రేమగా చెప్తే మాట వినని వాళ్ళంటూ ఉండరు తెలుసా. చూడు, కొందరికి చెయ్యాలనున్నా మనం కోపంగా చెప్తే వీళ్ళు చెప్పేదేంటి అని ఉంటుంది. నిజమే మాన్స, ఎవరికైనా ప్రేమగా చెప్పి చూస్తే వాళ్ళు తప్పకుండా మార్పు వస్తుంది. అయితే నీ సమస్య కూడా శాంతియుతంగా పరిష్కరించబడాలని అనుకుంటున్నాను. చక్కటి మార్పు, మంచి నిర్ణయం తీసుకున్నావు మాన్స.
1: ధన్యవాదాలు శ్రీదేవి.
0: అయితే మరి నేను బయలుదేరతాను, నువ్వు ఫోన్ చేసి మాట్లాడదు గాని.
1: తప్పకుండా.
0: విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు
1: మీ మానస,
0: మీ శ్రీదేవి.

మీరింతవరకు మహిళావాణి కార్యక్రమంలో గాంధీ జయంతి సందర్భంగా శాంతి అహింసే ఆయుధాలుగా అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ విన్నారు. మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈరోజు సాయంత్రం ప్రసారాల్లో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, సాయంత్రం 6:30 సాయం సమీరం. ఈ కార్యక్రమంలో లయ విన్యాసం, స్వచ్ఛతా హీ సేవ, వికాసం మొదలగు అంశాలుంటాయి. 7:15 పల్లెసీమలు. ఈ కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావలసిన సాంకేతిక మార్పు, ఈ అంశంపై ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గురువారెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారత్, స్వచ్ఛ భారత విజయకేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్రాజు గారు, విశాఖపట్నం తోటగురువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీమతి సికిల్మాలా చంద్రశేఖర్ వేణుగానం వింటారు. శ్రీ ఎంబర్ ఎస్ కన్నన్ వయలిన్, శ్రీ పి సుబ్రహ్మణ్యం మృదంగం, శ్రీ టిడి బాలసుబ్రహ్మణ్యం ఘటం, ఓ రంగసాయి కాంబోజిరాగం, ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సికిల్మాలా చంద్రశేఖర్ వేణుగానం విన్నారు. వాయిద్య సహకారం శ్రీ ఎంబర్ ఎస్ కన్నన్ వయలిన్, శ్రీ పి సుబ్రహ్మణ్యన్ మృదంగం, శ్రీ టిడి బాలసుబ్రహ్మణ్యన్ ఘటం. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు కావస్తుంది. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై 2వ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు తీసుకుంటూ నమస్కారాలతో మీ శ్రీదేవి కుర్మానా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్పై ఈనాటి మీడియం వేవ్ సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం.

నేటి యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత మామూలుగా ఫైనాన్షియల్గా ఎటువంటి ప్లాన్స్ వేసుకోవాలి అన్న వాటి గురించి గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అన్న దానిలో క్రెడిట్ కార్డ్ అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశం. మరి నేటి యూత్ అనే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా క్రెడిట్ కార్డ్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రతి పర్సన్ దగ్గర కూడా 1, 2, 3, 4 ఇలా చెప్పుకుంటూ పోతే 10 క్రెడిట్ కార్డులు కూడా మెయింటైన్ చేస్తున్న వాళ్ళని అనేక మందిని మనం రోజువారీ చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రెడిట్ కార్డ్ని మనం ఏ విధంగా తెలివిగా ఉపయోగించగలిగితే దాని యొక్క పూర్తి ఉపయోగాన్ని మనం ప్రయోజనాన్ని పొందగలుగుతాం, అలాగే మనకి ఫ్యూచర్లో క్రెడిట్ కార్డు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అన్న విషయాల గురించి ఈరోజు మనం యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్ని ప్రతి బ్యాంకు కూడా వ్యక్తి యొక్క అకౌంట్ని పరిశీలించి వారి యొక్క అకౌంట్ డేటాని అలాగే వారి యొక్క సిబిల్ స్కోర్ని పరిశీలించిన తర్వాత వారికి క్రెడిట్ కార్డును జారీ చేయడం జరుగుతుంది. మరి ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించేటప్పుడు దానిలో మనకి క్రెడిట్ లిమిట్, అంటే మనం

ఉపయోగించబోయే క్రెడిట్ ఏదైతే బ్యాంక్ నుంచి మనం అప్పుగా తీసుకుంటున్నామో దాన్ని మన అవసరాలకు అవసరమైనప్పుడు ఉపయోగించబోయే లిమిట్ మనకి ప్రతి పర్సన్కి వారికి అవసరమైన మేరకు వారు కోరుకున్న మేరకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ లిమిట్ను చాలా జాగ్రత్తగా తెలివిగా ఉపయోగించుకోవాలి. అయితే క్రెడిట్ కార్డును బాధ్యతాయుతంగా ఉపయోగించడం వల్ల సిబిల్ స్కోర్ కూడా పెంచుకోవచ్చు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు కూడా ఇవి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డును సరిగ్గా నిర్వహించడానికి కొన్ని విషయాలను మనం గమనించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పుడు డ్యూ డేట్ లోపు పూర్తిగా చెల్లించడం చేయాలన్నమాట. అంటే డ్యూ డేట్ దాటే వరకు మనం ఉంచకూడదు. ఒకరోజు ఆలస్యమైనా లేట్ ఫీజులు వడ్డీలు లాంటివి పడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇవి తెలిసిన విషయమే. దాన్ని అధిగమించవచ్చు. అలాగే మనం డ్యూ డేట్ లోపు గనుక చెల్లిస్తున్నట్లయితే మనకున్నటువంటి లిమిట్స్ కూడా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మినిమం డ్యూ, టోటల్, అప్పటి వరకు ఉపయోగించిన మొత్తము అని రెండు ఉంటాయి. మినిమం డ్యూ కన్నా అవకాశం ఉంటే మొత్తం అప్పటి వరకు మనం ఎంతైతే అప్పుగా కార్డు నుంచి స్వైప్ చేయడం ద్వారా కానీ షాపింగ్ చేయడం ద్వారా కానీ ఉపయోగించామో దాని మొత్తాన్ని కూడా డ్యూ డేట్ లోపు మనం గనక చెల్లించగలిగినట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. మన సిబిల్ స్కోర్ కూడా బాగుంటుంది. మరి ఈ క్రెడిట్ విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చిత్రగీతం ప్లే చేస్తున్నాను. ఆనందం చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్, మల్లికార్జున్, సుమంగళి పాడిన ఈ పాట మీ అందరి కోసం.

ఎస్, మరి ఇందాక చెప్పినట్టు క్రెడిట్ కార్డులో టోటల్ డ్యూ ఏదైతే ఉందో దాన్ని ఆ మంత్ డ్యూ డేట్లోపు మనం చెల్లించడం చాలా మంచిది. మినిమం డ్యూ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది, కానీ మినిమం డ్యూ పే చేయకుండా టోటల్ పే చేయడం చాలా మంచిది. ఎందుకు అనంటే, మినిమం డ్యూ అమౌంట్ కనుక మనం పే చేసినట్లయితే తప్పు లేదు, కానీ మిగిలిన అమౌంట్ ఏదైతే మనం యూజ్ చేసినటువంటి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో దాని మీద పెరైనం సంవత్సరానికి 36% నుండి 45% వరకు ఇంట్రెస్ట్ వడ్డీ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. దాని మీద ఆ భారం మీ మీద పడుతుంది, కాబట్టి టోటల్ అమౌంట్ అవకాశం ఉన్నంత వరకు పే చేయడం డ్యూ డేట్ ముందుగా మంచిది. అలాగే ఆటో డెబిట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, కాబట్టి ఆటో డెబిట్ ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు ఆ డ్యూ డేట్ని మీ పనుల్లో అవసరాల్లో బిజీగా ఉన్నా కూడా మీరు సమ్టైమ్స్ మర్చిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి డేట్ క్రాస్ అవ్వకుండా ఆటో డెబిట్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ సమయానికి మన అకౌంట్లో అమౌంట్ను ఉంచుకున్నట్లయితే, 1 డే బిఫోర్ అట్లీస్ట్ ఒక రోజు ముందుగా ఉంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా డ్యూ డేట్ నాడు అది డెబిట్ అయిపోతుంది అన్నమాట. మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది, వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో దట్ మనకి డ్యూ డేట్ క్రాస్ అవ్వడానికి అవకాశం ఉండదు, మనకు గుర్తు ఉన్నా లేకపోయినా కూడా. అలాగే మరొక చిన్న ఉదాహరణ ఏంటి అంటే, మన క్రెడిట్ కార్డు యూటిలైజేషన్లో ఎప్పుడు కూడా మనం నెక్స్ట్ మంత్ డ్యూ డేట్ లోపు ఎంతైతే మనం ఖర్చు చేస్తున్నామో ఆ అమౌంట్ నెక్స్ట్ మంత్ మనం అకౌంట్ నుంచి డెబిట్ అవ్వడానికి మన అకౌంట్లో క్యాష్ నిల్వ అనేది ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అలాగే దీనికి ఒక 30% రూల్ అని కూడా ఉంది. అంటే మీకు ఇచ్చిన మొత్తం క్రెడిట్ లిమిట్లో 30% కన్నా తక్కువ మాత్రమే ఖర్చు చేయడం చాలా మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్డ్ లిమిట్లో 100,000 రూపాయలు ఉన్నట్లయితే నెలకు 100,000 రూపాయలు వాడేయకుండా 30,000 కంటే తక్కువ, మహా అయితే 50,000 లోపు వాడుకోవడం వల్ల దీనివల్ల ఉన్న మరొక ప్రయోజనం ఏంటంటే సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ మంత్ ఆ అమౌంట్ డ్యూ డేట్కి క్లియర్ చేయడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట కార్డ్ని మెయింటైన్ చేయడం. 1 లాక్ లిమిట్ ఉంది కదా అని ఈరోజు 1 లాక్ ఈరోజు రేపు వాడేసినట్లయితే అది తర్వాత మళ్ళీ పే చేయాలి కదా, పే చేయాలంటే మన అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా, ఆ సమయానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి అవసరం మేరకు మాత్రమే ఉపయోగించడం చాలా మంచిదన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరిన్ని విషయాలు క్రెడిట్ కార్డు గురించి మాట్లాడుకోబోయే ముందు మనం ఉన్నాం కదా యువవాణి యువజనుల కార్యక్రమం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి మీరు వింటున్నారు. కార్యక్రమంలో

మరి క్రెడిట్ కార్డ్ వాడే విధానంలో మనం ఎటువంటి మెలకువలు పాటించాలి, లేదా ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి, కార్డుని ఉపయోగకరంగా ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అన్న విషయం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉంచాలన్నమాట. అంటే మన క్రెడిట్ కార్డ్ని డెబిట్ కార్డులాగా భావించాలి. మీ బ్యాంక్ అకౌంట్లో, ఖాతాలో డబ్బు ఉంటేనే నెక్స్ట్ మనం డ్యూ డేట్కి క్లియర్ చేయగలం అనుకుంటేనే క్రెడిట్ కార్డును వాడాల్సి ఉంటుంది. అంటే తప్పని పరిస్థితుల్లో ఏదైనా అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డు వాడడం తప్పులేదు, కానీ నార్మల్గా అయితే మాత్రం ఖాతాలో డబ్బు ఉంటేనే వాడడానికి ఉపయోగించాలి. అంటే నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది కదా అని ఇప్పుడే ఇష్టం వచ్చినట్లు మనం ఖర్చు చేస్తాం అనుకోండి, శాలరీ వచ్చాక దానికి తగ్గ ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఈ క్రెడిట్ కార్డుకి అప్పుడు మళ్ళీ దీనికి కూడా మనం కొంత అమౌంట్ కేటాయించాలి మన మెయిన్ అకౌంట్ నుంచి, అంటే అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్డ్ని యూజ్ చేయడం చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ని మనం వీలైనంత వరకు షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసినప్పుడు, లేదా స్వైపింగ్ చేయడానికి, లేదా మన ఫ్యూయల్, మన వెహికల్ బైక్ కానీ కార్ కానీ మరొక దానికైనా ఫ్యూయల్ కొట్టించుకోవడానికి యూజ్ చేయడం ద్వారా కూడా మనకి కొంతవరకు యూసేజ్ అనేది గుడ్ ట్రాక్లో ఉంటుందన్నమాట. అంతేగాని మనం విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఉంది కదా అని చెప్పి క్యాష్ను మాత్రం అత్యవసర పరిస్థితుల్లో తప్ప విత్డ్రా చేయకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. అంటే ఏటీఎం నుండి క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బులు కనుక డ్రా చేస్తామనుకోండి, మొదటి రోజు నుండే భారీ వడ్డీ దాని మీద పడుతుందన్నమాట. దీనికి ఎలాంటి గ్రేస్ పీరియడ్ అనేది ఉండదు, కంపల్సరిగా వడ్డీ పే చేయాలి. ఇంకో విషయం ఏంటంటే మనం క్యాష్ను ఎక్కువగా విత్డ్రా చేయడం ద్వారా మన సిబిల్కి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డు దాని యొక్క పరిమితుల మేరకు వాడాలన్నమాట. అలాగే క్రెడిట్ రిపోర్ట్ను కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు మన సిబిల్ స్కోర్ ఎలా ఉంది అన్నదాని గురించి కూడా క్రెడిట్ రిపోర్ట్ను కొన్ని ప్రైవేట్ యాప్స్లో మనకి అందుబాటులో ఉచితంగా ఉన్నాయి, వాటిని ఉపయోగించి కూడా సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు, లేదా సిబిల్ వెబ్సైట్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. మరి క్రెడిట్ కార్డ్ గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోబోయే ముందు మరొక చిత్రగీతం, నువ్వు వస్తావని చిత్రం నుండి రాజేష్ సుజాత మోహన్ పాడిన పాట.

మరి ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించడంలో ముందుగా కొన్ని విషయాలను ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కూడా మన మైండ్లో పెట్టుకుని వీటన్నింటినీ కూడా మనం ఫాలో అవుతూ పాటించినట్లయితే కార్డును చాలా సక్రమంగా ఉపయోగించిన వారం అవుతాం. అలాగే క్రెడిట్ లిమిట్ ఎంత ఉందో మనకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి దాంట్లో ఎంతవరకు వాడాలి అన్నది ఎవరికి వారే ఒక లిమిట్ అనేది సెట్ చేసుకుంటే చాలా వరకు మంచిది. వారికి ఉన్న అవసరాలని బట్టి, యూసేజ్ని బట్టి. ప్రతి ఒక్క అందరికీ ఒకేలా ఉండదు కదండి. సో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి యూసేజ్ ఉంటుంది. దాని తగ్గట్టుగా లిమిట్ అనేది సెట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం బైక్ ఏం చేస్తాం, రిజర్వ్లో ఆప్షన్లో పెట్టుకున్నట్లయితే మనకి పెట్రోల్ అయిపోయినప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించినా లేదా కొంత పెట్రోల్ కొట్టించినా కూడా రిజర్వ్లోకి రాగానే మనకి ఒక సిగ్నల్ అలారం లాంటిది వస్తుంది కార్స్లో, అది బైక్ అయితే ఆగిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని రిజర్వ్ మోడ్లో అది ట్యూన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుని వెంటనే మనం అలర్ట్ అవుతాం కాబట్టి బంక్ వెళ్ళి ఫ్యూయల్ను ఫిల్ చేసుకుంటాం. అదే కార్ అయితే కొన్ని అలార్మ్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి అలారం అది మనకి ఇస్తుంది, ఇండికేటర్ ఇస్తుంది, గుర్తు చేస్తుంది అన్నమాట మనకి. సో ఫ్యూయల్ అయిపోతుంది, మరి కొద్ది దూరం మాత్రమే వెహికల్ వెళ్తుంది అని చెప్పి. అలాగే దీనికి కూడా అది ఒక లిమిట్ అనేది పెట్టుకుని మనకు మనమే సెట్ చేసుకుని అక్కడ వరకు మాత్రమే ఉపయోగించినట్లయితే అది మనకి చాలా ఈజీగా ఉంటుంది, ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది. మనం వాడే విధానాన్ని బట్టి కూడా బ్యాంకర్స్ అనేవాళ్ళు మన సిబిల్ని పెరుగుతుంది కాబట్టి వారు గుడ్ కస్టమర్గా పరిగణించి నెక్స్ట్ మనల్ని ఇంకా లిమిట్ పెంచి అప్గ్రేడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వారంతట వారే కాల్ చేసి ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాగే మన ముఖ్యంగా ఏంటంటే మన డ్యూ డేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పటి నుంచి బిల్లింగ్ ఏ డేట్కి అవుతుంది, అక్కడి నుంచి ఎన్ని రోజులు వ్యవధి ఉన్నది అన్నది కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈఎంఐ గనక కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఈఎంఐ డేట్ ఏంటి, ఏ రోజు ఈఎంఐ మనకి డిడక్ట్ అవుతుంది అన్నదాని గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నట్లయితే చాలా మంచిది. మరి ఈ విషయాలతో పాటు ఇంకా దానికి సంబంధించిన క్రెడిట్ కార్డు ఉపయోగానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని జాగ్రత్తగా మనం ఉపయోగించుకున్నట్లయితే నేటి అందరితో పాటు నేటి యువతకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దుబారా అనేది కూడా తగ్గుతుంది అనే విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ నేటి యువవాణి యువజనుల కార్యక్రమాన్ని ఇంతటితో ముగించేద్దామా, సమయం అయిపోయింది కాబట్టి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 10 సెకండ్లు. మనమున్నాం సంధ్యారాగాలు. పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. 1980 మరియు 2000 సంవత్సరాల మధ్యలో వచ్చినటువంటి కొన్ని చిత్రాల నుండి చిత్రగీతాలు మీరు వినవచ్చు.

మరి మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 928 కిలోహెర్ట్జ్ పై మీరు వింటున్నారు కదా. దీంతోపాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు. అలాగే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అని గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే దాంట్లో కూడా మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు లైవ్ స్ట్రీమింగ్ వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి సంధ్యారాగాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. తర్వాత వినబోతున్న గీతం కిల్లర్ చిత్రం నుండి మనో కేఎస్ చిత్ర పాడిన పాట.

సంధ్యా రాగాల్లో చివరిగా వినబోతున్న గీతం కొండవీటి దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట.

మీరు ఇంతవరకు సంధ్యారాగాలు చిత్రగీతాలు విన్నారు. సమయం 5 గంటలు 6 గంటలు దాటి 25 సెకండ్లు.

వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు విశాఖ పరిసర ప్రాంతాల వరకు పూటందించిన వాతావరణ వివరాలు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. వాల్టేర్లో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 74%. ఇక విశాఖ పౌరవిమానయానాశ్రయంలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32.6 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26.4 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 73%. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు, ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. బొమ్మరిల్లు చిత్రం నుండి సిద్ధార్థ్ పాడిన ఈ పాట.

సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అనంతరం ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

సిపి రాధాకృష్ణన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ అండ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా ఆల్సో పేడ్ ట్రిబ్యూట్స్ టు మహాత్మా గాంధీ అట్ రాజ్ఘాట్. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పేడ్ ట్రిబ్యూట్స్ టు మహాత్మా గాంధీ అట్ గాంధీ స్మృతి ఇన్ న్యూఢిల్లీ దిస్ ఈవినింగ్. సెవరల్ అదర్ డిగ్నిటరీస్ ఆల్సో పే ట్రిబ్యూట్స్ టు బాపు. ఎమినెంట్ సింగర్స్ యాజ్ వెల్ అస్ స్కూల్ స్టూడెంట్స్ సంగ్ డివోషనల్ సాంగ్స్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. United Nations has welcomed India's approval of the 1.86 lakh crore rupees Green Energy Corridor Phase 3, describing the grid strengthening and battery storage scheme as a major step that will deliver big dividends for the country's people and economy. In a statement to a news agency, UN Climate Change Executive Secretary Simon Steele said the initiative would help India harness its growing renewable energy capacity, meet rising electricity needs, and further strengthen its position as a global leader. And that is the end of this news bulletin.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మదనపల్లిలో ఈరోజు జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో 40,000 కోట్లు, ప్రైవేటు పెట్టుబడులు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలోని మొత్తం 10 జిల్లాల్లో 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ది చేస్తున్నామని, 6 లక్షల ఎకరాల్లో అదనంగా ఉద్యాన సాగు విస్తరించేలా కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: దేశంలోనే మైక్రో ఇరిగేషన్ పాలసీ తీసుకొచ్చాం. పంట కుంటలు, వాటర్ షెడ్ పథకాలు, చెక్ డ్యాములు, కంటూర్ ట్రెంచ్లు, అనేక కార్యక్రమాలు అమలు చేసి జల సంరక్షణ కోసం చర్యలు తీసుకున్నాం. అంద్రీ నీవా ఫేజ్ 2, GNSS, వెలుగొండ ఫేజ్ 2, పేరూరు లిఫ్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, వేదావతి లిఫ్ట్, మల్లెమడుగు, బాలాజీ సాగర్ ప్రాజెక్టులు వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.
0: రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈరోజు జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని, యుద్ద సంక్షోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్లాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని.

0: కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంకు నుంచి తీసుకోవచ్చు ఆ క్రెడిట్ కార్డు చేతులు ఉండడం వల్ల.
1: రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మదనపల్లిలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాయలసీమ రైతులకు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత 2 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని, 62,000 ఎకరాల్లో 28,000 మంది రైతులకు లబ్ది చేకూరేలా ఉద్యాన పంటల సాగును విస్తరించామని తెలిపారు. 5,000 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని, నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేస్తూ రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆవరణలో అధునాతన క్రికెట్ స్టేడియం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్టేడియంను అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు, యువత క్రీడల్లో మరింత రాణించేందుకు వీలవుతుందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో చెత్త కుప్పలు లేకుండా చేసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, మరో 6 ప్లాంట్లను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరర్ధక ఆస్తులు లేదా వసూలు కాని రుణాల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంకోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ 2018 సంవత్సరంలో ఎన్పీఏల సంక్షోభం తీవ్రస్థాయిలో 11.18% చేరడంతో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. 4 R's వ్యూహంగా పిలువబడే ఒక విధానం ద్వారా మొండి బకాయిలను గుర్తించడం, బ్యాంక్రప్టసీ కోడ్ IBC ను ప్రవేశపెట్టడం, కొత్తగా మూలధనాన్ని అందివ్వడం, కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయడం వంటివి జరిగాయి. ఈ ప్రక్షాళన దేశ ఆర్థిక రంగ స్వరూపాన్ని దశాబ్దాలలోనే ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చింది. స్థూల నిరర్ధక ఆస్తులు 11.18% నుండి దశాబ్ద కాలంలోనే 1.80% తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాల నుండి రికార్డు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంగా మాట్లాడుతూ,
2: బ్యాంకింగ్ సెక్టర్ ఏ ప్రకార అర్థవ్యవస్థ గ్రీడ్ హోతా 2014 ఫోన్ బ్యాంకింగ్ కాలఖండ్ థా. బ్యాంకింగ్ వ్యవస్థ సబ్ కర్తా ధర్తాకు విశ్వాస మిలియా. రిఫార్మ్ కి ఆవశ్యకతా తి హిమ్మత్ కే సాథ్ రిఫార్మ్ కియే. పారదర్శి వ్యవస్థ బనాయి, ఢేర్ సారే బ్యాంకింగ్ రిఫార్మ్స్ హువే. और जो सरकारी बैंक दुर्बल हो चुकी थी, ठीक नहीं चल पा, उसको हमने बड़ी बैंक के साथ मर्जर कर दिया. अब उस बीमारी से बैंकों को मुक्ति मिली और बैंकिंग का जब स्वास्थ्य सुधरा तो लेन देन का कारोबार भी उनका बढ़ा, लोगों को पैसे मिलने लगे.
1: గాంధీజీ చూపిన సత్యం, శాంతి, అహింస మార్గాలు ఆచరణీయమని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫారూక్ అన్నారు. మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి మంత్రి ఈరోజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి సామరస్యాల పరిరక్షణకు యువత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం కొత్త దిశలో పయనిస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ

0: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం గత నెల 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ 15,229.40 కోట్ల రూపాయల రుణ పంపిణీ, 82,639.56 కోట్ల రూపాయల రుణ నిల్వతో దేశంలోనే ముందంజలో నిలిచిందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలు తాత్కాలిక సహాయంగా మాత్రమే కాకుండా కుటుంబాల ఆదాయ అభివృద్దికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం.

సాయం సమీరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో నేటి అంశాలు లైవ్ విన్యాసం, శ్రీ గొన్నాబత్తుల రవికుమార్ గారి మృదంగ లైవ్ విన్యాసం ఉంటుంది. అనంతరం చిత్రగీతాలు, స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట మొక్కలు నాటవలసిన ఆవశ్యకత గురించి కొన్ని వివరాలు, అనంతరం వికాసం శీర్షికన ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయలిన్స్ గురించి కొన్ని వివరాలు ఉంటాయి. వీటితో పాటు చిత్రగీతాలు కూడా వింటారు.

మీరింతవరకు శ్రీ గొన్నాభత్తుల రవికుమార్ మృదంగ లైవిన్యాసం విన్నారు. ఆదితాళం సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం వింటారు. ఆనంద్ చిత్రం నుండి శ్రేయా ఘోషాల్ పాడిన పాట.

స్వచ్ఛత హీ సేవ. ఏక్ పేట్ మాకే నామ్. అమ్మ పేరిట ఒక మొక్క అనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమం. మనకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ మనల్ని సాకుతున్న భూమాతను, ప్రకృతిని రక్షించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛతా హీ సేవ వక్షోత్సవాల్లో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఎందుకు నాటాలి, నేనే ఎందుకు నాటాలి మొక్క అనుకునేవారికి తప్పనిసరిగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక మొక్కనైనా తన జీవితకాలంలో నాటి తీరాల్సిందే. ఎందుకు అని అంటే, ప్రస్తుతం కాలుష్య కోరల్లో కూరుకుపోతున్న ఈ దేశంలో అనేకమైనటువంటి వాయు కాలుష్యం, కర్మాగారాల కాలుష్యం, నీటి కాలుష్యం వంటి అనేక రకాల కాలుష్యాల వలన మనకు చెట్లు నరికివేయడం వలన చెట్లు తగ్గిపోతున్నాయి. అలాగే అనేక రోగాల బారిన, తెగుళ్ల బారిన పడుతున్నాం. అనేక కాలుష్య కారకమైనటువంటి కెమికల్స్ను ఉపయోగించడం ద్వారా మన పంట పొలాలు నాశనమవుతున్నాయి. తద్వారా కలుషితమైన ఆహారాన్ని మనం భుజించాల్సి వస్తుంది. మరి వీటన్నింటినీ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం మన చేతుల ద్వారానే పాడవుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అనే నినాదాన్ని మనం గ్రహించి మన ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే మన దేశాన్ని మనం కాపాడాలి. మన దేశాన్ని కాపాడాలి అంటే ఏం చేయాలి? మన దేశానికి అవసరమైనటువంటి, ప్రపంచానికి అవసరమైనటువంటి మొక్కలను నాటి చెట్లను పెంచడం, వనాలను తయారు చేయడం, అలాగే చిన్న చిన్న అడవులను సంరక్షించడం, మడ అడవులను పెంచడం, తద్వారా మనకు సృష్టి ప్రసాదించినటువంటి పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం ద్వారా మానవ మనుగడ ముందుకు సాగుతుంది. తద్వారా మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంటుంది. ఈ భూమండలంపై కరువు అనేది మన నుండి పారిపోయేలా చేయడం కూడా మన చేతుల్లోనే ఉంది. మరి దీనికోసమే భారత ప్రభుత్వం

0: అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. వాటిలో ఇది కూడా ఒకటి. అమ్మ పేరిట ఒక మొక్క. 2024 జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో రావి మొక్కను నాటి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడటం, గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం మరియు భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. స్వచ్ఛతాహి సేవతో దీన్ని అనుసంధానం చేశారు. ఏటా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు నిర్వహించే స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు ఏక్ పేడ్ మాకేనామ్ కింద విస్తృతంగా మొక్కలను నాటడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామాలు మరియు పట్టణాల్లోని ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ డ్రైవ్స్ను నిర్వహిస్తున్నారు. తప్పకుండా మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇందులో ఎలా భాగస్వాములు కావాలి? మొక్కను నాటడం, మీ ఇల్లు, పొలం, పాఠశాల లేదా ఏదైనా ప్రభుత్వ అనుమతి ఉన్న స్థలంలో మీ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటండి. మొక్క నాటిన తర్వాత ఆ మొక్కతో కలిసి మీరు ఒక సెల్ఫీ దిగి లేదా ఫోటోను తీసుకుని భారత ప్రభుత్వ అధికారిక మై భారత్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేయవచ్చు. మొక్క నాటడమే కాకుండా అది పెద్దదయ్యే వరకు దానికి నీరు పోస్తూ సంరక్షించే బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుడు తీసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా మన స్వచ్ఛత, మన పర్యావరణాన్ని కాపాడడానికి పాటుపడే ఉద్యమంలో మనమందరం కూడా భాగస్వాములము అవుతున్నట్లు మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మనందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తూ కార్యక్రమంలో తర్వాత వికాసం శీర్షికన అంతర్జాతీయ అహింస దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు శ్రీమతి జి నందిని గారు అందిస్తారు.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంతర్జాతీయ అహింసా దినోత్సవం గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ అహింసా దినోత్సవం ముఖ్య లక్ష్యం విద్య మరియు ప్రజా అవగాహన ద్వారా అహింసా సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం. మనిషి సమస్యలను పరిష్కరించడానికి హింసే మార్గమా? కోపానికి ప్రతీకగా కోపం చూపించడమే పరిష్కారమా? కాదు కదా. అహింస కూడా ఒక శక్తివంతమైన మార్గమే. అహింస అంటే కేవలం ఇతరులను శారీరకంగా గాయపరచకపోవడం మాత్రమే కాదు, మన మాటలతో, చేతలతో, ఆలోచనలతో కూడా ఇతరులకు హాని కలిగించకుండా ఉండటం కూడా అహింసలో భాగమే. గాంధీజీ చూపించిన అహింస మార్గం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. అన్యాయాన్ని ఎదుర్కొంటున్న ద్వేషం, ప్రతీకారం హింసకు దూరంగా ఉండవచ్చనేది మనం అందరం తెలుసుకోవాలి. అహింస మన ఇంటి నుంచి ప్రారంభం కావాలి. కుటుంబంలో చిన్న విషయాలపై కోపంతో మాట్లాడకుండా, పిల్లలపై దౌర్జన్యానికి పాల్పడకుండా, భిన్నాభిప్రాయాలను సహనంతో వింటూ సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. పాఠశాలల్లో పిల్లలకు సహనం, పరస్పర గౌరవం, క్షమ, మర్యాదగా మాట్లాడటం వంటి విలువలను నేర్పించడం కూడా అహింసా సంస్కృతికి బలమైన పునాది. అయితే సోషల్ మీడియాలో కూడా అహింస అవసరమే. మనకు నచ్చని అభిప్రాయం వ్యక్తం చేసిన వారిని దూషించడం, అవమానించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం కూడా సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది. అందుకే అక్కడ కూడా మాటల్లో సంయమనం పాటించడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. అహింస బలహీనత కాదు, మన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించడం కూడా ప్రతిభగా చెప్పుకోవచ్చు. హింసకు బదులు సంభాషణ, ద్వేషానికి బదులు మానవత్వాన్ని, ప్రతీకారానికి బదులు క్షమను అలవాటు చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎందుకంటే శాంతి అనేది ప్రపంచంలో ఎక్కడో ప్రారంభమయ్యేది కాదు, మన ఆలోచనలో, మన మాటల్లో, మన ఇంట్లోనే ప్రారంభమవుతుంది.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారాల్లో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పు, ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గురువారెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఉంటుంది. నిర్వహణ శ్రీమతి ఎస్ సుమలత. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది తిరుపతి కేంద్ర సమర్పణలో. 8:15 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈ పూట ప్రసారాల్లో రాత్రి 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 10:00 ఆసియా గేమ్స్ 2026 20వ ఏషియన్ గేమ్స్ సంబంధించిన డైలీ అప్డేట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్ల వార్తా ప్రసారం ఉంటాయి. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం సుందరం మనోహరం బృందగానం, రచన శ్రీ యానాప్ లక్ష్మీనారాయణ వరప్రసాదరావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనీలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం ఉంటుంది. 6:30 చింతన శీర్షికన శ్రీ బేతారామ సూర్యప్రకాశ్రావు గారి పఠనం వింటారు, రచన శ్రీ కోడూరు శ్రీరామ్మూర్తి. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటల్లో పొగాకు లద్దె పురుగు నియంత్రణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన స్వాతంత్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ వారి జయంతి సందర్భంగా వారి కొన్ని జీవిత విశేషాలు, అనంతరం స్వాతంత్ర యోధుడు దిగవల్లి వెంకట శివరావు గారి జయంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు వివరాలు ఉంటాయి. అనంతరం లలిత సంగీతంలో శ్రీమతి జి బినతి పాడిన లలిత గీతాలు ఉంటాయి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ కెఎన్ రామకృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గానం ఉంటుంది, వైలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్. 8:59 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు వినవచ్చు. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాటల పల్లకి 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. 11:30 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 1:37 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు వినే కార్యక్రమం ఉంటుంది. అనంతరం స్త్రీలకు సంబంధించిన కొన్ని వివరాలు. 2:31 సైనిక్ మాధురి. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6:00 సమాచారవాణి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్, అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ఈ అంశాలు ఉంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో బెల్లం ఉత్పత్తులతో స్వయం ఉపాధి కసింకోట గ్రామీణ మహిళా రైతుగారి శ్రీమతి శిల్పానా శెట్టి చిట్టమ్మ గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం ఉంటాయి. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్ధ భూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, కార్యాలయ అధికారులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింసపై గాంధీజీ సందేశానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్లో అమూల్ డైరీ ప్లాంట్ను అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1,525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాత్

వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన భారతదేశపు తొలి కేబుల్ స్టడీ ఆంజీ

ఇచ్చారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తుందని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం, జలమార్గాలు, రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుండి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ, సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట్ర వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈరోజు కూడా పలు పథకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పథకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ స్వర్ణ పథకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశం మొత్తం 75 పథకాలు సాధించింది. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పథకాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.
ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని

0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: పల్లె సీమలు

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పు ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గురువారెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: వ్యవసాయ విస్తరణ అనేది పరిశోధన సంస్థలు మరియు నిపుణుల వద్ద నుండి రైతులకు జ్ఞానం, కొత్త ఆవిష్కరణలు మరియు సాంకేతిక పరిజ్ఞానాలను నిరంతరం అందించే ప్రక్రియ. దీని ప్రధాన ఉద్దేశం వ్యవసాయంలో ఉత్పాదకత పెంపొందించడం, స్థిరత్వాన్ని సాధించడం మరియు జీవనోపాధులు మెరుగుపరచడం. సాంప్రదాయంగా వ్యవసాయ విస్తరణ సేవలు వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా గ్రామాలకు వెళ్ళి సలహాలు ఇవ్వడం, పాంప్లెట్స్ రూపంలో ముద్రిత పత్రికల రూపంలో సూచనలు అందించడం మరియు ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అందించబడ్డాయి. ఈ పద్ధతులు వ్యవసాయ వృద్ధికి చాలా ఉపయోగపడినప్పటికీ వేగం మరియు విస్తృతంగా స్థితిగతీకరణ అనగా కస్టమైజ్డ్ సొల్యూషన్లు ఇవ్వడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం చాలా వేగంగా మారుతుంది. డిజిటల్ సాంకేతికతలు, బయోటెక్నాలజీ, ఆటోమేషన్, వాతావరణ శాస్త్రం మరియు మార్కెట్ వ్యవస్థల్లో వచ్చిన పురోగతులు వ్యవసాయంలో నూతన పోకడలను సూచిస్తున్నాయి. రైతులు ఆధునిక పరికరాలకు అందుబాటులో కలిగి ఉండటమే కాకుండా వాటిని సమర్థవంతంగా ఉపయోగించగలిగిన జ్ఞానం మరి సామర్థ్యం కలిగి ఉండేలా వ్యవసాయ విస్తరణలో మార్పులు చేయడం చాలా అవసరం. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్, బ్లాక్ చైన్ మరియు మొబైల్ ప్లాట్ఫామ్లు వంటి సాంకేతిక పరిజ్ఞానాల ఆవిర్భావంలో వ్యవసాయంలో ఖచ్చితత్వం, సామర్థ్యం మరి స్థిరత్వానికి ఇంతకుముందు లేని అవకాశాలను సృష్టించింది. అయితే ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలంటే విస్తరణ వ్యవస్థలు తమ సేవా పద్ధతులు, నైపుణ్యాలు మరియు సంస్థాగత నిర్మాణాలను ఆధునీకరించవలసిన అవసరం ఉంది. ఈనాటి చర్చలో ఆధునిక వ్యవసాయం అవసరాలు తీర్చడానికి మరి రైతులు పోటీశీలంగా మరి స్థిరంగా ఉండటానికి అవసరమైన సాంకేతిక మార్పులని పరిశీలిద్దాం. మొదటగా వ్యవసాయ విస్తరణలో మార్పుకు అవసరమైన ప్రధాన కారణాలేంటి? వాతావరణంలో వస్తున్న మార్పులు, అనిశ్చితమైన వాతావరణ విధానాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వరదలు, కరువులు మరియు తుఫానులు పంటల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. రైతులకు తక్షణ సమాచారం, ముందస్తు హెచ్చరికా వ్యవస్థలు మరియు అనుకూలమైన వ్యూహాలు అవసరం. ఇవి సాంప్రదాయ విస్తరణ పద్ధతిలో

సమర్థంగా అందించలేవు. రెండవది మార్కెట్ గ్లోబలైజేషన్. రైతులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో పోటీ పడుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి నాణ్యత, మరి ట్రేసబిలిటీ, మరి ధృవీకరణ వంటివి మంచి ధరలు పొందడంలో చాలా కీలకంగా ఉంటాయి. ఆధునిక విస్తరణ ఈ ప్రమాణాలు చేరుకోవడానికి సాంకేతిక సహకారంతో రైతులకు మద్దతు ఇవ్వాలి. మూడవ కారణం జనాభా మార్పులు. యువత టెక్నాలజీ పరిజ్ఞానంలో ముందున్నప్పటికీ ఆధునికం మరియు లాభదాయకం కాని వ్యవసాయంపై ఆసక్తి చూపదు. విస్తరణలో డిజిటల్, ఆకర్షణీయ మరియు వినూత్న పద్ధతులు ఉపయోగించి యువతను వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. నాలుగవ కారణం డిజిటల్ విప్లవం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్ ఫోన్ వినియోగం మరియు సాంఘిక మాధ్యమాల వృద్ధి ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని వేగంగా విస్తృతంగా చేరవేయడం సాధ్యమవుతుంది. ఈ మాధ్యమాలను పట్టించుకోకపోతే విస్తరణ వెనుకబడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఐదవ కారణం ఖచ్చితత్వ వ్యవసాయం. అంటే డేటా ఆధారిత వ్యవసాయం పెరుగుతున్నందున రైతులు డ్రోన్లు, సెన్సార్లు మరియు కృత్రిమ మీద ఆధారిత సిఫార్సులు అర్థం చేసుకొని ఉపయోగించగలగాలి. టెక్నాలజీ పరిజ్ఞానం విస్తరణ సిబ్బంది లేకపోతే ఇవి సరిగా ఉపయోగించబడవు. ప్రధానంగా ఈ కారణాల వల్ల వ్యవసాయంలో నూతన సాంకేతిక వినియోగాన్ని ఉపయోగించడానికి మనము ప్రోత్సాహకాలు అందజేయవలసిన అవసరం ఉంది. వ్యవసాయంలో అవసరమైన సాంకేతిక మార్పులు ఏ విధంగా ఉండవచ్చు అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, మొదటగా డిజిటల్ ప్లాట్ఫామ్లు మరియు మొబైల్ ఆధారిత సలహా వ్యవస్థలు. ఈనాటి కాలంలో బహుభాషా మొబైల్ యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఏఐ చాట్ బాట్లు అంటే కృత్రిమ మీద ఆధారిత చాట్ బాట్లు, అదేవిధంగా ఎస్ఎంఎస్లు అంటే మెసేజ్ల రూపంలో కానీ, ఐవీఆర్ సేవలు ఇంటరాక్టివ్ వీడియో వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా కానీ రైతులకు అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ మరియు ఇన్పుట్ సరఫరా లింకింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్లలో మొబైల్ యాప్లు గమనించినట్లయితే కిసాన్ సువిధ అనే యాప్ అందుబాటులో ఉంది. ఇది చాలా లాంగ్వేజెస్లో ఉంది, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, తమిళ్, గుజరాతీ, అలాగే తెలుగులో కూడా అందుబాటులో ఉన్న చాలా మొబైల్ యాప్లు ఉన్నాయి. కృషి విజ్ఞాన్ అనే యాప్తో పాటు చాలా రకాల మొబైల్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అంగురు చాట్బాట్ లాంటివి కూడా కొన్ని సేవలు, చాట్బాట్ ద్వారా రైతులు తమకు కావలసిన సమాచారాన్ని తీసుకునే సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీటిని విస్తృతంగా రైతుల్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది కృత్రిమ మీద ఆధారిత డేటా విశ్లేషణ. దీంట్లో పురుగులు, వ్యాధుల ముందస్తు అంచనాలు ఏ విధంగా వేయవచ్చు, అదేవిధంగా పంట దిగుబడి అంచనాలు కూడా వేయవచ్చు కృత్రిమ మీద ఆధారితంతో. కస్టమైజ్డ్ సొల్యూషన్ అంటారు, అంటే వ్యక్తిగతంగా ప్రతి రైతుకి వారికి అనుగుణంగా సలహాలు అందించే విధానం. మొబైల్ చిత్రాల ద్వారా వ్యాధి గుర్తించడం. ఈ విభాగంలో చూసినట్లే ప్రధానంగా ఇప్పుడు మనకు బాగా పాపులర్గా ఉంది ప్లాంటిక్స్ అనే యాప్ ఉంది. రైతు తన మొబైల్లో ఒక ఫోటో తీసినట్లయితే పంటకు సంబంధించి ఆ పంట అది తెగుల, పురుగ, లేదంటే ఏదన్నా పోషకాల లోపం అనేది అది గుర్తించి దానికి సరైన ఏ విధమైన చర్యలు చేపట్టాలనే సమాచారాన్ని ఇచ్చే విధంగా యాప్ తయారు చేయబడింది. ఈ విధంగా అలాంటి కృత్రిమ మీద ఆధారిత యాప్లు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ రోజులలో. మూడవది రిమోట్ సెన్సింగ్ మరియు జీఐఎస్ అంటారు. వీటిలో ఉపగ్రహ చిత్రాల ఆధారిత పంట పర్యవేక్షణ, ఫిక్స్డ్ డ్రోన్ల ద్వారా మంచి ఫోటోలు తీయడం, అదేవిధంగా ఫర్టిలిటీ మ్యాపింగ్ అంటారు, జీఎస్ ద్వారా మట్టి ఫర్టిలిటీ మ్యాపింగ్ చేయడం, వాతావరణ డేటాతో ఎక్కడెక్కడ ప్రమాదాలు ఎక్కువగా వచ్చే అవకాశం, పంటలకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏ ప్రాంతాలు అనేవి కూడా గుర్తించడం అనేది దీనిలో ప్రధాన భాగం. దీంట్లో ఒక ఉదాహరణకి చూసినట్లయితే ఎఫ్ఏఓ అంటారు, అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ, వీళ్ళు వ్యాపోర్ అని ఒక పోర్టల్ తయారు చేయడం జరిగింది. దీని ద్వారా ఇలా జీఐఎస్ ఆధారిత ఉపగ్రహ చిత్రాల ద్వారా
డేటాను సేకరించి నీటి ఉత్పాదకత పెంచడానికి మార్గాలు అన్వేషించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. తర్వాత ఇంకో రకమైన సాంకేతికత చూసినట్లయితే IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా వ్యవసాయంలో ప్రధానంగా ఉపయోగం.

యుగంలో ఉంది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మట్టి తేమ సెన్సార్లు, మట్టిలో తేమ ఎంత ఉందనే సెన్సార్ల ద్వారా గ్రహించడం ఒకటి. సెన్సార్ డేటాని మొబైల్కి పంపించే మార్గాలు ఉన్నవి. అదేవిధంగా పశువులకు కానీ పంటల ఆరోగ్య పరిస్థితులను కూడా ఈ మొబైల్కి డేటా ద్వారా పంపించే సమాచారం అందించే అవకాశాలు కూడా ఉన్నాయి దీంట్లో. మేము ఇంతకుముందు సింపుల్, చాలా తక్కువ ఖర్చుతోనే భూమిలో వివిధ లోతులలో తేమ ఎంత ఉందని తెలుసుకొని ఆ తేమని ఆటోమేటిక్గా రైతుకు మనం ఏ మొబైల్కి అయితే అనుసంధానం చేయబడుతుంది ఆ మొబైల్కి సమాచారం వస్తుంటుంది. మనం దాన్ని ప్రతిరోజు కానీ, రోజులో 4 సార్లు అయినా వస్తుంది లేదా 2 రోజులకు ఒకసారి కానీ, ప్రతి పంటను బట్టి మనం దాన్ని ఫ్రీక్వెన్సీని కూడా నిర్ధారించవచ్చు. ఆ విధంగా అందులో ఉన్న తేమను పరిశీలించి దానికి అనుగుణంగా మన పంటకు నీటిని ఏర్పాటు చేయటం, లేదంటే ఆటోమేటిక్గా సెన్సార్ బేస్డ్ మోటార్స్ ఆన్ అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, ఇంటర్నెట్ వ్యవసాయంలో వినియోగించే విధానం. ఇవి ఎక్కువగా గ్రీన్ హౌస్ లాంటి పంటలు పండించే విధానంలో దీన్ని వాడవచ్చు. అంటే గ్రీన్ హౌస్లో పంటలో తగిన తేమ సాంద్రత ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, తేమ సాంద్రత పెరగగానే ఆగిపోతుంది, సరైన మోతాదుకు రాగానే ఆగిపోతుంటాయి. ఇది ఒకటి వ్యవసాయంలో ఉపయోగించే విధానాలు. అదేవిధంగా వాతావరణ ఆధారిత, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటే వాతావరణ ఆధారిత వ్యవసాయం. వాతావరణ ఆధారిత సలహాలని డిజిటల్గా అందించటం ఒకటి, నీటి సంరక్షణ సూచనలు కూడా డిజిటల్గా అందించటం, ఉద్గారాలు ఎంత తక్కువగా ఏ మార్గం ద్వారా మనం ఉద్గారాలు పంటకు కార్బన్ ఉద్గారాలు తగ్గించే మార్గాలు పంటలలో అన్వేషించి దానికి సమాచారాన్ని క్రోడీకరించి రైతుకి చేయవలసిన పనుల గురించి సమాచారాన్ని మొబైల్కి పంపించడం అనేది కూడా దీంట్లో ప్రధానమైంది. అదేవిధంగా ఇంకొక ప్రధాన విభాగం ఈ లెర్నింగ్ మరియు వర్చువల్ శిక్షణ అంటారు. దీంట్లో ఆన్లైన్లో కోర్సులు, రైతులందరికీ ఆన్లైన్లో కోర్సులు అందించడం, స్థానిక భాషల్లో వీడియోలు రూపొందించడం, రైతుకు మధ్య డిజిటల్ నెట్వర్క్లు కూడా అనుసంధానించడం అనేవి ప్రధానమైనవి. దీనికి ప్రధాన ఉదాహరణ మనం చూసినట్టయితే డిజిటల్ గ్రీన్ అనే ఒక సంస్థ సరళమైన లాంగ్వేజ్లో రైతుల ద్వారా తీసిన వీడియోల రూపంలో వ్యవసాయంలోని అనేక ప్రాక్టీసెస్ని వాళ్ళు డిజిటలీకరించి రైతులు ఎవరైనా చూసి తెలుసుకునే విధానాన్ని చేశారు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది బ్లాక్ చైన్ అంటారు. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే ఉత్పత్తి ట్రేసబిలిటీ, అంటే ఏ పంట ఏ రైతు దగ్గర పండించబడింది, అంటే చివరి వినియోగదారుడికి కూడా ఆ పంట ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఎగుమతికి ఇలాంటి ఉన్నప్పుడు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఎగుమతికి ఎక్కువగా అనుకూలమైన పరిస్థితి తీసుకురావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకొక విధానం ఈరోజు ప్రధానంగా బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీని ఉపయోగించి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, చీడపీడలను తట్టుకుండే విత్తనాలను అభివృద్ధి చేయడం, బయో ఫర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్, నానో ఫర్టిలైజర్స్ని డెవలప్ చేయడం, వీటన్నిటితో పాటు బయో సేఫ్టీ మీద కూడా తగిన అవగాహన కలిగించడం అనేది కూడా ఇంకొక ప్రధానమైన విధానం. ఇంకా ప్రధానంగా ఇంకొక విధానం చూసినట్లయితే సోషల్ మీడియా మరియు డిజిటల్ కమ్యూనిటీలు. ప్రధానంగా ఇప్పుడు ప్రతి రైతు దగ్గర కూడా చాలా వరకు రైతులందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు వినియోగించడం అనేది చాలా పరిపాటిగా ఉన్నది. ప్రతి గ్రామంలో ఎక్కువ మంది రైతులు కూడా కాబట్టి ఆ వారికి ఉన్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని వ్యవసాయ విస్తరణ చేసే విధానాల్లో రైతుల్ని పంటల వారీగా గ్రూపులుగా ఏర్పాటు చేయటం, అదేవిధంగా లేదా ప్రాంతాల వారీగా గ్రూపులు సమయానుకూలంగా వారికి అవసరమైన సూచనలు అనేవి అందించటం, ఒకేసారి రైతులందరికీ చాలా తక్కువ ఖర్చుతో సమయాభావం లేకుండా అందించే అవకాశాలు ఉన్నాయి. ఇవి సోషల్ మీడియా మరియు డిజిటల్ కమ్యూనిటీల ద్వారా మనం చేయవలసిన పనులు. దాంతోపాటు డిజిటల్ ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్. ఇప్పుడు బ్యాంకుకు మనం ఎలాగైతే ఏటీఎం ద్వారా ఎలా ఉన్నాయో డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్లోనే బ్యాంకింగ్ ఆధారిత సేవలు అనేవి అందరికి అందుబాటులో వచ్చినాయి. అదే ఏఐ ఆధారిత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంచనా, కృత్రిమ మేధను ఉపయోగించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంచనా వేసే విధానాలు. కేవైసీలు అంటే రైతు తన సమయాన్ని వృధా చేసుకోకుండా మొబైల్ ద్వారానే కేవైసీలు అప్డేట్ చేయటం ఒకటి. ఈ ఆర్థిక ఉత్పత్తులతో ఈ సలహా సేవలన్నింటినీ కూడా లింకింగ్ చేసినప్పుడు, లింకింగ్ చేయడానికి కూడా మనము నూతన విధానాలలో ప్రోత్సహించవచ్చు. కానీ ఇలా నూతన విధానాలు ప్రోత్సహించేటప్పుడు కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి. వాటిలలో ప్రధానంగా చూసినప్పుడు డిజిటల్ డివైడ్ అంటారు. డిజిటల్ డివైడ్ అంటే వ్యక్తుల్లో వాళ్ళకి డిజిటల్ లిటరసీ,
ఎంతమంది

0: మంది రైతులు ఈ డిజిటల్ కొత్తగా వచ్చిన ఈ పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంతమంది వాళ్ళకి అవగాహన ఉంటుంది, వారికి నాలెడ్జ్ లెవెల్ ఎలాగుంది, వాటిని ఉపయోగించే పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒకటి. నైపుణ్యాలలో ఉండే కొన్ని లోట్లు, బికాస్ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి సరిపోయిన నైపుణ్యాలు లేకపోవడం ఒకటి. ప్లస్ ఎప్పుడైనా నూతన విధానాలు నూతన సాంకేతిక వినియోగించినప్పుడు కొంత ఖర్చు కూడా అవసరం ఉంటుంది, అది కూడా ఒక సవాలుగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ మొబైల్ బ్యాంకింగ్ కానీ మొబైల్లో అన్ని విధాల ఇన్ఫర్మేషన్ను సమాచారాన్ని క్రోడీకరించినప్పుడు వాడే వాళ్ళకి మా సమాచారం గోప్యంగా ఉంటుందని నమ్మకం కలిగించడం కూడా ఒక ప్రధానమైనవి ఇదే. అదేవిధంగా వివిధ మన ఈ సంస్కృతులు ఉంటాయి, ఈ సంస్కృతులలో వాళ్ళకు అనుకూలంగా ఈ సమాచారాన్ని అందించే విధానంలో వాళ్ళ సంస్కృతికి అనుగుణంగా వీలున్నంత వరకు మనం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకెళ్లే మార్గాలు ఆలోచించాలి. ఇలాంటి పరిమితులను అధిగమించి ఈ సాంకేతికతను వినియోగించాలనుకుంటే కొన్ని సూచనలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు చేయాలని. గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతువారి లెవెల్లోనే డిజిటల్గా ఉండే మౌలిక సదుపాయాలని ఏ విధంగా బలోపేతం చేయాలనేది చూడాలి. అదేవిధంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులకి త్వరగా అందుబాటులో ఖచ్చితమైన సమాచారం ఇచ్చే విధానంలో విస్తరణ సిబ్బందికి కూడా తగిన శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా చాలా అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎక్కువగా ఈ నూతన సాంకేతిక విజ్ఞానం అది ప్రైవేట్ దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం ద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రైతులకు అందుబాటులో తీసుకొచ్చే అవకాశాలు కూడా పరిశీలించాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువగా తక్కువ అక్షరాస్యత ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి, అలాంటి వాళ్ళకి వారికి అనువైన టూల్స్ ఎలా తయారు చేయాలి, అవి వారు కూడా ఉపయోగించే విధంగా టూల్స్ తయారు చేయటం అనేది కూడా ఒక అవసరం ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా రైతుల భాగస్వామ్యం, మనం కొత్త నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకెళ్లనప్పుడు రైతుల భాగస్వామ్యంతో వారికి అవగాహనతో తీసుకెళ్లినప్పుడు ఇది ఎక్కువగా వినియోగించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డేటా భద్రత మరియు నైతికత, అంటే మనం వారు ఏ డేటా ఇచ్చినా కూడా వారి డేటాకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ గోప్యత పాటిస్తున్నారు అనే నమ్మకం కలిగించడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలంటే డేటా భద్రత గోప్యత అండ్ వాటి మీద ఎంత నమ్మకం వినియోగదారులకు అందించగలిగితే అంత ఎక్కువగా రైతులు దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. చివరగా ఈ వ్యవసాయ విస్తర కీలక మలుపులో ఉంది కాబట్టి కృత్రిమ మీద, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, రిమోట్ సెన్సింగ్, మొబైల్ కమ్యూనికేషన్, బ్లాక్ చైన్, బయోటెక్నాలజీ ఇలాంటి అన్ని సాంకేతికతలు ఉత్పాదకత, లాభదాయకత అదేవిధంగా స్థిరత్వం పెంచి అపూర్వ అవకాశాలు ఇస్తున్నాయి. కానీ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటే విస్తరణ సేవలు సాంకేతిక మార్పులకు అనుగుణంగా మారాలి. భవిష్యత్తు విస్తరణ డేటా ఆధారిత, కస్టమైజ్డ్, వ్యక్తిగతీకరించిన డిజిటల్ డెలివరీ రూపంలో ఉంటుంది. ఇది రైతులను ఆధునిక వ్యవసాయాలను ఎదుర్కొనేలా చేయడంతో పాటు యువతను స్మార్ట్, సమర్థవంతమైన, లాభదాయకమైన వ్యవసాయంలో ఆకర్షిస్తుంది.
1: మీరు ఇంతవరకు మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పు ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గురువారెడ్డి గారి ప్రసంగం విన్నారు కదా. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు కదా. ఇప్పుడు వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వివరాలు అందిస్తారు శ్రీమతి ఎస్ సుమలత.
1: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కోనసీమ జిల్లా రైతాంగానికి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. ఈ ప్రాంతంలో వరి పిలకలు వేసే దశలో ఉంటుంది, కాబట్టి 5 నుంచి 7 సెంటీమీటర్లు నీరు నిలిచి ఉండేలా చూసుకోండి. భారీ వర్షం తర్వాత 24 గంటలలోపు అదనపు నీటిని తీసివేయాలి. తద్వారా పొలం నడవగలిగేలా ఉంటుంది. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. ఇక అరటి యాజమాన్యం విషయానికొస్తే, నీరు నిలిచిపోకుండా వేర్లు ఊపిరాడకుండా ఉండడానికి గుంటలు పక్క కాలువలను తెరవాలి. బలమైన గాలులు వర్షాలలో వంగిపోవడం విరిగిపోవడానికి బదులు ఒక కర్రను కట్టడం ద్వారా దానికి ఆసరా అందించాలి. ఎరువుల వాడకాన్ని చిన్న చిన్న మోతాదులుగా విభజించాలి. లీచింగ్ తగ్గించడానికి వర్షం లేని సమయంలో మాత్రమే వేయండి. తేమతో కూడిన వాతావరణంలో సిగాటోక ఆకుమచ్చ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తీవ్రంగా ప్రభావితమైన ఆకులను తొలగించి ఆకులు ఎండిపోయినప్పుడు ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటర్కు 0.5% మినరల్ ఆయిల్ను కలిపి పిచికారీ చేయాలి. వీవిల్స్, నెమటోడ్లు, బేసిన్లను శుభ్రంగా ఉంచుకోవాలి. అధిక తేమను నివారించాలి. ఇప్పటికీ అవి పూర్తి చేయకపోతే బేస్ చుట్టూ వేప కేక్ ట్రైకోడర్మాను వేయండి. ఇక కూరగాయల యాజమాన్యం, నీరు నిలిచిపోవడం కాలర్ తెగులను

0: నివారించడానికి ఛానెల్స్, గట్లు తెరవండి. టమాటా, మిరప పంటపై ముడత తెగులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మాంకోజెబ్ 2 గ్రాములు లీటరు నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి. ఇక పండ్ల తొలుచు పురుగులు, ఆకు మైనర్ల కోసం ఫెరోమోన్ ఉచ్చులను ఏర్పాటు చేయండి. వర్షం లేని ప్రదేశాలలో ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా స్పినోసాడ్ 0.3 మిల్లీలీటర్లకు లీటర్ నీటిని ఉపయోగించండి. రసం పీల్చే తెగుళ్లు, వర్షం తర్వాత వేప నూనె 3% లేదా థయోమెథాక్సామ్ 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ఆకుకూరలు వర్షం పడిన వెంటనే కోయకుండా ఉండండి, ఎందుకంటే వాటిపై పురుగుమందుల పిచికారీ ఉంటుంది కాబట్టి. కుళ్ళిపోకుండా ఉండడానికి అదనపు నీటిని తీసివేయండి. ఇక పూల పంటల యాజమాన్య విషయానికి వస్తే పడకల నుండి అదనపు నీటిని తీసివేయాలి. వేరు తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటికి లేదా కార్బన్ డిజమ్ 1 గ్రాము లీటర్ నీటితో కలిపి నేలను తడపండి. బంతి పువ్వులో మొగ్గ తెగులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. వక్క లేదా పోక గింజ అభివృద్ధి దశలో ఉన్నప్పుడు నీరు నిలిచిపోకుండా మురుగునీటి కాలువలను తెరవాలి. కొలరోగ కాయలు వచ్చే దశలో బోర్డియక్స్ మిశ్రమాన్ని 1% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తమలపాకు విషయానికి వస్తే మంచి మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. ఆకుమచ్చ, ఎండుగడ్డి వర్షం పడని కిటికీలో మాంకోజబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సరైన నీడ తేమ నిర్వహణను జాగ్రత్తగా చూసుకోవాలి. పామాయిల్ విషయానికొస్తే కట్టలను బలోపేతం చేసుకోవాలి, నీరు పోవడాన్ని అరికట్టుకోవాలి. చిన్న చెట్లకు వెదురు కర్రలతో ఆసరా ఇవ్వాలి. తెగులు ప్రవేశించకుండా ఉండడానికి దెబ్బతిన్న ఆకులను కత్తిరించి తొలగించాలి. మొగ్గ తెగులు కోసం కిరీటం వద్ద 3 గ్రాముల నీటిని కాపర్ ఆక్సిక్లోరైడ్తో తడపాలి. కోత గాయాలపై 1% బోడియక్స్ పేస్ట్ను వేయాలి. కొబ్బరి విషయానికి వస్తే చెట్టు చుట్టూ ఉన్న వృత్తాకార బేసిన్లను శుభ్రంగా ఉంచి నిలిచిపోయిన నీటిని తొలగించుకోవాలి. భారీ వర్షాల తర్వాత మొగ్గ తెగులను నివారించడానికి కిరీటంలో నీటి ప్యాకెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. తడి వాతావరణంలో మొగ్గ పండ్లు తెగులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిరీటం మరియు చిన్న గుత్తులపై 1% బోడియక్స్ మిశ్రమం లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వర్షం లేని సమయంలో వేర్లు ఆరోగ్యంగా ఉండడానికి బేసిన్లో ట్రైకోడెర్మా FIM లేదా వేప కేకును కలపాలి. ఎరువులు ఇంకా వేయకపోతే వర్షం తర్వాత సిఫార్సు చేసిన మోతాదును విభజించి మట్టితో కలిపి రక్షణ కవచంగా కప్పండి.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీమతి S. సుమలత.

0: భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి తిరుపతి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది.
1: కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం వింటారు.
2: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
3: నమస్కారం.
2: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
3: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిజన్ 20లో తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా బెడ్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ లోనే నంబర్ వన్ గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020లో ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
2: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
3: ఇంతకుముందు పాలసీలో 10+2 లో స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 కు వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూజన్ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లెర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్న పిల్లలను ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2 లో బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్. అది దానిలో ఒక మంచి స్టూడెంట్ ను ఒక లెవెల్ గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్ కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్ గా వాళ్ళకు ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
2: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
3: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్ గా పెట్టి దాన్ని ప్రాక్టికల్ గా లెర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్ గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్ గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమవుతట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవటం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
2: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
3: మాతృభాష అనేది మన ఎవరైనా గానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషలో మదర్ ఫాదర్ గా ఏ లాంగ్వేజ్ లు ఉంటే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్ లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్ కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడలేదు కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలు అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడం అయింది. అంటే

0: ఆప్షన్స్ ఇచ్చారు. అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనీషియల్ స్టేజ్ లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్ కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం ఎవరికి ఏ స్టేట్ లో వాళ్ళకి కన్వీనియంట్ ఉంటే అది చదవచ్చు ఇనీషియల్ ఏజ్ లో. తర్వాత పైకి క్లాసెస్ కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడ పోయినా గానీ మనం పనిచేయాలంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు. అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏంటి?
0: ఇంతకుముందు స్టడీస్ సెట్ ఉంటే టీచర్ డైరెక్ట్ గా టీచ్ చేసేది క్లాస్ లో. దాంతో ఏమైతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్ కు చెప్పేది పిల్లలకి అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాస్ లో ఇంటరాక్షన్ అయితే ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్ లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది. ఎన్ఐటీలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్ లో ఈ పద్ధతి అంతా అమలు కలిగింది. అంటే 360 అసెస్మెంట్ తో ఏంటంటే టీచర్ ఒక నార్మల్ గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్ గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తుంది. దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొక విధంగా ఏంటంటే అసెస్మెంట్ లో డిఫరెంట్ లెవెల్స్ లో, అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360 డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్ లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జామ్ 10+2 లో 10th లో బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్ లో +1-2 ఇయర్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపీ పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇంకా రాబోతుంది. ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెడుతున్నారు. ప్రతి 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్ కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి, అంటే ఇయర్ లో చదవాల్సి ఒకసారి రాయాల్సిందంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి అదే విధంగా సేమ్ సిస్టమ్ ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా హైయర్ క్లాస్ కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ ఇవ్వబడతాయి, కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలి అనుకుంటారు?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు నువ్వు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్ లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది, అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్ కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సు చేస్తే ఇన్ కేసు ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగాలేక డిస్కనెక్ట్ చేసినా గానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్ తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్ తో ఏమవుతుందంటే ఏం చదువుతున్నో దాన్ని ప్రాక్టికల్ గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80%-90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళా 40%లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్ గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్ లో లైఫ్ లో ఏదైనా అన్ఫార్చునేటీ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలు అవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
2: మల్కా.

0: కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
1: ఇంతకుముందు ఏంటంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th class వరకు. 12th class ఎప్పుడు ఉన్న అన్ని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మిగతా అన్ని కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి, కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
0: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
1: తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 year నుంచి రిప్రజెంట్ చేసి వచ్చాను. 2 కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సి సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైలు లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఏపీ పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే ఎట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజీ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజీ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలను వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏమున్నది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఏపీసీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
0: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
1: నమస్కారం.
2: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దార్శనిక్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 500,000 రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సార్.
1: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలు అవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
2: సార్, ఇది పిఎం అభిమాట సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్. అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేస్, ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 500,000 పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
1: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
2: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఏఐని యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
1: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
2: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్,

0: క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీనివల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నెంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం అంటే జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వయసుతో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో అభాయిడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసం ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా అభాయిడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడం అంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్ మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్ కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికైతే రాలేదు
1: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
0: సార్? అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు. ఇప్పటి వరకు 3,256 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి
0: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటేషన్ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సులువుగానే దరఖాస్తు చేసుకుని
0: డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
1: సార్. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
0: సార్? మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్.

0: పథకాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది
0: సార్? ఆరోగ్య సిబ్బంది వైద్య

0: ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్ లో దానికి రెక్టిఫై చేసుకుంటారు, సిబ్బంది అయితే ఏం లేదు.
1: సార్, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ANMs ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము IEC మెటీరియల్ ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలో కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ NGOs వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకొచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది, దాని ద్వారా FDP ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి
0: సార్? ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ VPAT సెంటర్ ఉంటుంది సార్. అంటే ప్రస్తుతము హాస్పిటల్లో ఒక లీవ్ లో వెళ్ళి ఒక హెల్త్ వాళ్ళ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి అక్కడ నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా, ధ్యానం కూడా, యోగా చేపించడం, అవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
0: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ వీళ్ళందరూ తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఈనాటి దార్శనిక భారత్ ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. స్వరమాలికలో ముందుగా వినబోతున్న గీతం వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా మనో ఎస్ జానకి పాడిన ఈ పాట నిర్ణయం చిత్రం నుండి.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా మీరు వినవచ్చు.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతాన్ని అందించగా రాజేష్ ఉషా పాడిన ఈ పాట నీ స్నేహం చిత్రం నుండి.

స్వరమాలికలో తర్వాత మీరు వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి శివశంకర్ సంగీతాన్ని అందించగా కెఎస్ చిత్ర పాడిన ఈ పాట ప్రియమైన నీకు చిత్రం నుండి.

మీరు ఇంతవరకు స్వరమాలిక చిత్రగీతాలు వినారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్య దేశాల వాణిజ్య మంత్రులతో

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్లో పుష్పాంజలి ఘటించారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యకులు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ సీనియర్ అధికారులు, పాఠశాల విద్యార్థులు కూడా నివాళి అర్పించారు. దుబాయ్ నుండి టెల్ అవివ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమాన ప్రయాణంలో కో పైలట్ చేసిన దాడిని ఎదుర్కొని 180 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను ప్రధానమంత్రికి వివరించారు. నరేంద్ర మోదీ ఆయన ధైర్యాన్ని ప్రశంసించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యావత్ దేశం ఆయన కోసం ప్రార్థిస్తోందని పేర్కొంటూ కెప్టెన్ స్మిత్ ధైర్యం, సమయస్ఫూర్తి ఎన్నో ప్రాణాలను కాపాడాయని అన్నారు. భారతీయులు ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్దంగా ఉంటారని దేశం గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దడానికి డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన విధానం అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నారు. డిజైన్ నుండి పూర్తయిన వస్తువుల వరకు భారత్ తయారీ విలువ గొలుసులను నిర్మిస్తోందని చెప్పారు. భారతదేశ తయారీ సామర్థ్యం దేశీయ ప్రపంచ అవసరాలను తీరుస్తుందన్నారు. కాగా G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా పీయూష్ గోయల్ ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా దేశాల వాణిజ్య మంత్రులతో చర్చలు జరిపి ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. జపాన్లోని ఇచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 13వ రోజైన ఈరోజు భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీలో 6 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ పురుషుల 65 కిలోల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హూడా ఫైనల్లో చైనీస్ తాయ్పీకి చెందిన నీంగ్ చిన్ చెన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 80 కిలోల విభాగంలో ఫైనల్లో అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్చరీలో మహిళల రిక్వర్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ ప్రదర్శనలతో పతకాల పట్టికలో భారత్ మొత్తం 76 పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో 16 స్వర్ణ, 25 రజత, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ దార్శనికతకు పరిశుభ్రత కేంద్ర బిందువుగా ఉందని కేంద్ర ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా డాక్లోని గ్రే గేట్ వద్ద ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహిస్తున్న జవహర్ ద్వీప్ మెరైన్ ఆయిల్ టెర్మినల్ను ప్లాస్టిక్ రహిత ఆయిల్ టెర్మినల్గా ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అవిశ్రాంత కృషిని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం భారతీయులందరికీ గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పుతిన్ వ్యాఖ్యలు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శాంతికి ఒక విశ్వసనీయ దేశంగా మారిందని చాటి చెబుతున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.
అశాంతి నెలకొన్న సమయాల్లోనూ సమస్యలకు పరిష్కారాలు యుద్ద భూమిలో కాకుండా

0: కాకుండా చర్చలు దౌత్యం ద్వారానే లభిస్తాయన్న సందేశాన్ని ప్రధానమంత్రి అందించారని చెప్పారు. విపత్తుల వంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎల్లప్పుడూ సహాయం అందించడానికి ముందుకొచ్చిందని, ఇది వసుధైవ కుటుంబకం అనే భారత సాంప్రదాయానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టిందని అమిత్ షా వివరించారు. వైద్య రంగంలోని అన్ని ప్రత్యేక విభాగాలలో రోబోటిక్స్ కీలక సాధనంగా మారబోతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ ఎస్ఆర్ఎస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలియజేస్తూ,
1: Robotic science is not a specialty per se. Today you are organizing a conference on robotic surgery, tomorrow they can have a conference on robotic medicine as well. Even cardiologists are practicing with robots. So we look at it in that way, and we will have to adopt it if I have to keep pace with the time just as. And it's going to be a very beautiful, wholesome ecosystem where you have genetically driven solutions.
0: వందే భారత్ రైలు చీనాబ్ అంజీ వంతెనలను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటడం ద్వారా రైల్వే ఈరోజు ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ అంజీ వంతెనను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటి కొత్త రికార్డు సృష్టించింది. అలాగే 111 కిలోమీటర్ల పొడవైన శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా బనీహాల్ సెక్షన్లో గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచిన గరిష్ట వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వీటి ద్వారా రైలు కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని, ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో ఖాదీ మహోత్సవ్ను ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా వర్తించే ఒక ప్రత్యేక రాయితీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన 12-13 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ వ్యాపారం 2 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించి ఒక నూతన చరిత్రను సృష్టించిందన్నారు. ఖాదీ నేడు యువతకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిందని పేర్కొంటూ, అభివృద్ది చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఖాదీ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేస్తుందని, రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లకు ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్య దేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు మీడియం వేవ్తో పాటు ఎఫ్ఎం 102 MHz కూడా. సమయం 8:40 దాటి 17 సెకండ్లు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. సీను చిత్రం నుండి పార్థసారథి కెఎస్ చిత్ర పాడిన పాట.

సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య. హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం ఆంగ్ల వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ అప్డేట్ విన్నారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆపాత మధురాలు చిత్రగీతాలు పెట్టారు. ముందుగా వినబోతున్న గీతం మంచి మనుషులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: This is Akashvani, the news read by Saira Mujtaba. Prime Minister Narendra Modi today spoke with Captain Smit Machar over the phone, praising his bravery and presence of mind in foiling an alleged attempt to crash an Israel-bound Fly Dubai flight. The Prime Minister said Indians are not those who take lives, but those who are willing to risk their own lives to save others. He lauded Captain Machar for taking a split-second decision that helped save the lives of hundreds of passengers.
1: Aapki himmat ne, aapke dhairya ne, aur aapki soojbooj ne, yani friction of second mein itne nirnay kar liye aapne, aur itne logon ki jaan bachayi. Aur aaj pura desh garv se keh sakta hai ki hum Hindustani jaan lene wale log nahi hain. జాన్ బచానే వాళ్ళ దో శరీర పే ఇతనా బడా ఘావ హా స్వయం జీవన ఆర్ మృత్యు కి లడాయి లడ రే ఉస్ సమయ మే ఆపనే అప్నీ జీవన కి పర్వా నహీ కి సభీ యాత్రియో కే జీవన కి పర్వా కి ఆర్ సబ్సే బడీ బాత్ 140 కరోడ్ దేశ్ వాసియో కా ఆపనే మాన్ బడాయా ఆర్ ఇస్లియే మే హృదయ సే గర్వ అనుభవ కర్తా మే తో అప్నే ఆప్సే సున్నా చాహూంగా
2: మేరే లియే మే సర్ సే భీ బోల్ రహా థా आपने सबसे बड़े एक्टर और मेरे को बहुत गर्व फील हो रहा है.
0: On Wednesday, the captain got seriously injured after being stabbed by his co-pilot in the cockpit of Fly Dubai flight travelling from Dubai to Tel Aviv. The flight was carrying 174 passengers, including 27 children. The pilot is currently undergoing treatment at a hospital in the UAE. Commerce and Industry Minister Piyush Goyal has called for WTO-compliant approach to correcting global trade.

0: Distortions at the concluding day of G20 trade ministers meeting in Milwaukee, US. Speaking on structural excess capacity and production, Mr. Goel said that India is the fastest growing large economy in the world, with the domestic demand driven economy serving 1.4 billion people. He highlighted that India is building manufacturing value chains from design to finished goods as a trusted link in global supply chains. He said India's manufacturing capacity serves its domestic and global needs, and India does not have structural excess capacity in the sectors identified by the G20 presidency. The nation pays homage to the father of the nation, Mahatma Gandhi, on his 157th birth anniversary today. A Sarvdharma Prarthana Sabha was held at Bapu Samadhi at Rajghat in the national capital. President Draupadi Murmu attended the Sarvdharma Prarthana this morning and paid floral tributes to the father of the nation. Vice President C.P. Radhakrishnan, Prime Minister Narendra Modi, Lok Sabha Speaker Om Birla and other leaders also paid tributes to Mahatma Gandhi at Rajghat. The nation also paid homage to former Prime Minister Lal Bahadur Shastri on his 122nd birth anniversary today. Prime Minister Modi paid floral tributes to the former Prime Minister at his memorial Vijay Ghat in the national capital this morning. In Punjab, Border Security Force has neutralized two Pakistani intruders today in Tarn Taran sector. Quoting BSF sources, Akashvani correspondent reports that they illegally crossed over to the Indian side of the border. Despite giving warnings by the deployed security personnel to stop, they continued advancing, forcing the BSF to open fire. The gold rush continued for India at the Asian Games in Aichi, Nagoya, Japan, as Indian athletes delivered a stellar performance on day 13, clinching 6 gold medals in hockey, boxing, wrestling and archery in a spectacular display of skill, determination and sporting excellence. Indian women's hockey team clinched the gold medal, defeating China 1-0 in the closely fought final. Earlier, Indian wrestler Sujit Kalkal scripted a remarkable comeback to win the gold in the men's 65kg freestyle event. In boxing, Parveen Hooda won the gold in the women's 65kg category, defeating Chinese Taipei's Nian Qin Chen in a split decision in the final. Ankush Panghal clinched the gold in the men's 80kg category, defeating South Korea's Kim Min-sung by a split decision in the final. India's star woman boxer Lavlina Borgohain also clinched a gold in the 75kg category, defeating China's Bao Ziyi by a unanimous 5-0 decision in the final. In archery, women's recurve team created history by clinching its maiden Asian Games gold medal. With these impressive performances, India's medals tally has risen to 76. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం సుందరం సుమనోహరం బృందగానం, రచన శ్రీ యానాపు లక్ష్మీనారాయణ వరప్రసాదరావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం ఉంటుంది. 6:30 చింతన శ్రీ బేత రామసూరి ప్రకాశ్రావు గారి పఠనం ఉంటుంది. రచన శ్రీ కోడూరు శ్రీరామ్మూర్తి. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటల్లో పొగాకు లద్దె పురుగు నియంత్రణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన స్వాతంత్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ గారి జయంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు, తరువాత స్వాతంత్ర యోధుడు దిగవల్లి వెంకట శివరావు గారి జయంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు వివరాలు ఉంటాయి. అనంతరం లలిత సంగీతంలో శ్రీమతి జి బినతి పాడిన లలిత గీతాలు ఉంటాయి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గానం ఉంటుంది. వయోలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ వెల్లూరు రామభద్రన్. 8:59 పాటల పలకి శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు వినవచ్చు. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

మీరం కార్యక్రమంలో గుంజన్ రేడియో ఔర్ సాహిత్యక అనుతారిష్ట అనే అంశంపై డాక్టర్ మాల్తీదేవి ప్రసంగం ఉంటుంది. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన వైల్డ్ లైఫ్ వీక్ ఈ అంశంపై శ్రీమతి జి నందినీదేవి గారి వ్యాఖ్యానం ఉంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో బెల్లం ఉత్పత్తులతో స్వయం ఉపాధి కసింకోట గ్రామీణ మహిళా రైతు శ్రీమతి శిల్పానాశెట్టి చిట్టమ్మ గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 స్వరమాలిక చిత్రగీతాలు, 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ ఆకాశవాణి మార్కాపూర్ కేంద్రం. రాత్రి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల 2026 యొక్క రోజువారీ అప్డేట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే చేయబడతాయి. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమయ్యుండి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వారు తెలియజేస్తున్నారు. ఈ రాత్రి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చునని వాతావరణ శాఖ వారు అంచనా వేస్తున్నారు. ఇక వాల్టేరు వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. ఇక విశాఖ పౌరమానియన కేంద్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32.6 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26.4 డిగ్రీల సెల్సియస్. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు, ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15 48 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్పై మీడియం వేవ్ ఎఫ్ఎం 102 MHz ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.